0: 98.5
1: 2000 FM.
0: Ninety-eight point five. 2000 FM.

你而家收听紧嘅系同声同路人电台节目，即刻登入同路人网站 sameway.com.au 了解更多新闻同生活资讯。

你而家收听紧嘅系《同声同路人》电台节目，即刻登入同路人网站 sameway.com.au 了解更多新闻同生活资讯。

你而家收听紧嘅系《同声同路人》电台节目，即刻登入同路人网站 sameway.com.au 了解更多新闻同生活资讯。

ఈనాటి కార్యక్రమంలోని ముఖ్య అంశాలు భక్తిరంజని ఈనాటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారి వివరాలు తెలుగువాణి వార్తల ముఖ్య అంశాలు ప్రత్యేక కార్యక్రమం ఉంటాయి 9:30 తెలుగువాణి వార్తలు ప్రసారం అవుతాయి వార్తల అనంతరం కార్యక్రమం కొనసాగుతుంది ముందుగా భక్తిరంజని

0: Radio 2000, the many voices of multicultural Australia.
1: Stand by for the next program. Broadcasting in Telugu.
2: Telugwani Srotalaku Shubhodayam. నేడు స్థిరవారం శనివారం శ్రావణ మాసం ప్రారంభమైంది. నేటి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నది రాజేష్ సయ్యపరెడ్డి, మరియు వార్తలను మీకు అందిస్తున్నది శ్రీమతి పుష్ప కాకాని గారు. నేటి కార్యక్రమంలో మనకి అన్నీ ఉంటాయండి. భక్తరంజని వార్తల యొక్క హైలైట్స్, తర్వాత ప్రమాణ ప్రధాన కార్యక్రమం 9:30కి, వార్తల్లోని వార్తలు కూలంకషంగా చదింపబడతాయి. తర్వాత నేటి కార్యక్రమానికి మనకి వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్నటువంటి దాతలు కూడా ఉన్నారు. వారి స్పాన్సర్స్ కూడా వివరాలు మనకి చెప్పుకుందాం. ప్రధానంగా ఇప్పుడు మనం భక్తిరంజనిలోకి వెళ్ళి ఒక మంచి పాటను విందాం.

0: అదండి ఒక మంచి భక్తరంజన పాట విన్నాం మనము నేటి కార్యక్రమానికి మనకి కుంభారి రావు దంపతులు స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారండి తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా శ్రీ రావు గారు మరియు శ్రీమతి సావిత్రి గారు నేటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తూ అందిస్తున్నారు రావు దంపతుల గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగువాణి తరపున వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు రావు గారు సావిత్రి గారు మీరు నిండుగా కలకాలం ఆయుష్యతో మంచి ఆరోగ్యంతో సంతోషంతో వర్ధిల్లాలని మేము సదా ప్రార్థిస్తున్నామండి ధన్యవాదాలు ఇప్పుడు నేటి కార్యక్రమంలోకి మనం అడుగు పెట్టబోయే ముందు మనం వార్తలో యొక్క హైలైట్స్ కూడా విన్నామండి ఈ శ్రీమతి పుష్ప కాకాని గారు మనకి వార్తల యొక్క హైలైట్స్ అందిస్తున్నారు
1: ఈనాటి వార్తలను మీకు అందిస్తున్నది పుష్ప కాకాని వార్తల్లోని ముఖ్యాంశాలు గ్లోబల్ ట్రేడ్ తనిఖీలు మరియు ఎగుమతుల సుంకాల నియంత్రణ అంతర్జాతీయ చమురు మార్కెట్లు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు 79వ స్వాతంత్ర దినోత్సవం 1057 మందికి శౌర్య సేవా పథకాల ప్రకటన దేశవ్యాప్త డిజిటల్ జనగణన సంసిద్ధత అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి 5 సూత్రాల రోడ్ మ్యాప్ పరిశ్రమల విస్తరణ కోసం 100,000 ఎకరాల భూ బ్యాంక్ ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ నిరుపేదలకు సొంతింటి ధీమా టీ హబ్ బ్లూ ప్రింట్ ఫౌండర్ ఫెలోషిప్ ఇవండి ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు మరిన్ని వివరాలను 9:30 గంటలకు తెలుసుకుందాం
0: అవండి నేటి వార్తల్లో ముఖ్య అంశాలు వీటిని మరింత వివరంగా 9:30 తెలుసుకుందాం మనం కార్యక్రమం ప్రధాన కార్యక్రమంలోకి అడుగు పెట్టబోయే ముందు ఈ కార్యక్రమం ఏంటంటే మనం నేను ఇదివరకు ఒక మాసం క్రిందట రామాయణం గురించి మనం చర్చించుకున్నాము ఇందులో కొన్ని సూక్ష్మ ధర్మాలు రహస్యాలు వీలైనంత వరకు ఒక స్థాయి వరకు తీసుకొచ్చి చెప్పాను నేటి కార్యక్రమంలో ఈ మిగతా తరువాయి భాగంలో అనమాట సో ఇది పార్ట్ 2 లాంటిది దాన్ని చర్చించుకుందాం అండ్ ముఖ్యంగా ఏంటి ఈ నేటి వారం ప్రశ్న ఈసారి నా మొబైల్ నెంబర్ ఇస్తాను అందరూ కూడా దానికి ఏదైనా ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ పంపించండి ఈ వారు ప్రశ్న ఏంటంటే మహాభారతంలో ఉన్నటువంటి సుభద్రాదేవి రామాయణానికి ఏ విధంగా ముడిపడి ఉన్నది అంటే ఆమెకి రామాయణానికి ఉన్న సంబంధం ఏంటి ఇదండి ఈ వారం ప్రశ్న మరొకసారి చెప్తాను మహాభారతంలో మనకి అర్జునుడి యొక్క భార్య సుభద్రాదేవి తెలుసు మనందరికీ ఆమెకి రామాయణానికి ఉన్న సంబంధము ఏమిటి ఇదండి ఈ వారం ప్రశ్న ఈ ప్రశ్నకి జవాబు మీరు నాకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేయండి నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను మీకు 0435-349-845 మరొకసారి నేను రిపీట్ చేస్తానండి 0435-349-845 మీ ప్రశ్నని ఇద్దరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేసి నాకు అందించగలరని ప్రార్థన మీ పేరు అండ్ మీ సబర్బ్ కూడా కొంచెం దయచేసి చెప్పండి థ్యాంక్ యూ సో అదండి సో నేటి కార్యక్రమానికి వెళ్ళబోయే ముందు ఒక మరొక పాట విందాం ఒక మంచి పాట

నిలువునామం దాల్చుతలను మీకు పంచనులే నిలువునానను తీర్చుతున్న మాట మాచనులే.

వాళ్ళకి భేదం లేదు శివకేశవుల మధ్య భేదాన్ని చూసేవాళ్ళు నిజంగా ఒక రకమైన పాపమే చేస్తున్నారు ఈ జ్ఞానాన్ని నాకు అందించినటువంటి మా గురుదేవులు నా పరమ గురుదేవులు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు తర్వాత ఈ మహాత్ముల యొక్క సందేశం ఎంతో అట్లా ఏ విధంగా అర్థం చేసుకోవాలి దానిలో ఉన్న ప్రమాణాలని ఏ విధంగా పరికించి చూడాలి అని వాస్తవికంగా ఒక విధానపరంగా నాకు బోధించినటువంటి గురువులు విజయనగరం కామన్వెల్త్లో ఉంటున్నటువంటి సద్గురు శ్రీ శ్రీ శ్రీ అంతర్ముఖానంద పరబ్రహ్మ స్వరూపులైనటువంటి వారికి నా గురుదేవులకు వందనాలు సమర్పించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తున్నాను. సో మనము రామాయణంలో కింద మారు ఎక్కడి వరకు వచ్చామంటే చిత్రకూట పర్వతంలో సీతారాములు లక్ష్మణులు ఒక పర్ణశాలు నిర్మించుకొని చాలా ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తుంటారు. అక్కడ ఒక ముఖ్యమైన అంశం జరుగుతుందండి. ఒకరోజు ఏమవుతుందంటే సీతారాములు ఏంటంటే ఆ ప్రకృతిని చూస్తూ కూడా మంచిగా ఒక మంచి నందనవనంలో విశ్రాంతి తీసుకుంటుంటారు అన్నమాట. సీతమ్మ వారి ఒడిలో రాముడు కళ్ళు మూసుకొని పడుకుని ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంద్రుడి యొక్క కొడుకు జయంతుడు మనందరికీ తెలుసు, అతనికి ఎందుకో ఒక దుష్టబుద్ధి కలిగి సీతమ్మ అమ్మవారి పాదాలని అంటే ఆమె శరీరాంగం ఖచ్చితంగా కొంతమంది వేరే భాగం అంటారు కానీ వాళ్ళు ఆమె యొక్క పాదాన్ని బాగా పొడిచేస్తాడనమాట. ఎంతలాగంటే రక్తం వచ్చేస్తుంటుంది. సీతమ్మ అమ్మవారు ఏంటంటే ఎంతో సహనంతో ఆమె ఓర్చుకుని ఉంటారు. రాముడు పడుకొని ఉన్నాడు కదా, నిద్రాభంగం చేయడం ఎందుకు అని చెప్పేసి ఆమె అలా ఓర్పుతూ ఉంటాయంటే ఆ రక్తం రాముడికి తగులుతుందనమాట. ఏంటి ఇక్కడ రక్తం ఏదో తగులుతుందని చెప్పి చూస్తే అతను తెలుస్తుంది ఇలాగ కాకి వచ్చి సీతమ్మ తల్లిని ఇంట్లో పొడుస్తుందని చెప్పేసి రాముడు పక్కనే ఉన్న పచ్చిక గడ్డి పరకని తీసి దానికి బ్రహ్మాస్త్ర మంత్రాన్ని జోడించి ఆ కాకి పైన విస్తుతాడు అనమాట. ఆ జయంతుడు అనే కాకి రూపంలో ఉన్నటువంటి ఆ పక్షి ఆ బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకోవడానికి మొత్తం అన్ని లోకాలు తిరుగుతుంటుంది కానీ తన వల్ల సాధ్యం కాదు. ఆఖరికి రాముడు సీతారాముల సమక్షంగా వచ్చి రాముణ్ణి క్షమించమని వేడుకుంటుంది అనమాట. నన్ను అస్త్రం నుంచి రక్షించు రామ, నా ప్రాణాలను నిలుపు అంటే ఆ కరుణాసముద్రుడైనటువంటి ఆ సీతారాముడు జయంతుడికి ఆ అస్త్రం నుంచి రక్షణ కల్పిస్తాడు. సో ఆ మంత్రాన్ని ఉపసంహరించుకుంటాడు. కానీ నువ్వు చేసిన తప్పు కాబట్టి నీకు శిక్షను తగ్గిస్తాను అని చెప్పి ఏం చేస్తాడంటే నీకు చూపు ఒకవైపు మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఆ కాకి ఆ విధంగా శపిస్తాడనమాట. శపించడం అంటే ఆ విధంగా శిక్షిస్తాడు. సో మనం గమనిస్తే చాలామందికి అంటే కొంతమంది తెలిసి ఈ విషయం, కాకి రెండు కళ్ళు ఉంటాయండి కానీ దాని చూపు కేవలం ఒకవైపు మాత్రమే ఉంటుంది. అంటే అది ఒకవైపు చూస్తుంది అనుకోండి, రెండో వైపు దాని చూపు పూర్తిగా ఉండదనమాట, అది చూడలేదు ఏం జరుగుతుందనేది. సో రెండో వైపు చూడాలి అనుకుంటే ఎటువైపు అయితే చూస్తుందో అటువైపు నుంచి చూపు మరల్చి రెండో వైపు చూడగలగాలి. అంటే ఇప్పుడు మనకు రెండు కళ్ళు ఉన్నాయి, మనకు రెండు వైపులు అలా చూడగలం కానీ కాకికి అట్లా కాదు, దాని చూపు ఎప్పుడు కూడా ఒకవైపే ఉంటుంది. అందుకే మీరు పరికించి చూడండి, అది కాకి ఎట్లా చూస్తుందంటే బుర్ర ఇలా తిప్పి ఇలా చూస్తుంది అనమాట. తర్వాత ఇటువైపు చూడాలన్నప్పుడు బుర్ర దాని తల ఇటు తిప్పేస్తుంది, తిప్పేసి ఇట్లా పరికించి చూస్తుంది. ఇది నేటికి కూడా జరుగుతుందండి. చూడండి, అది ఉడత సాయం చేసినప్పుడు రాముడు ఎంతో ప్రేమతో ఉడత పైన తన వేలును అస్పృశిస్తాడు. అస్పృశించిన కారణంగా మనకి భారతదేశంలో మీరు కొన్ని ఉడతలను కనుక చూస్తుంటే తన తల నుంచి వీపు మీద ఒక తెల్లని చారలు కనబడతాయి, మూడు చారలు. మీరు అడగచ్చు ఇది నిజమా అని, నిజంగా జరిగింది అని. ఎందుకంటే నేను నా కెరీర్ పరంగా యుఎస్లో కూడా వెళ్ళాను. యుఎస్లో నేను కొన్ని ఉడతలను చూశాను, ఆ ఉడతల మీద మళ్ళీ ఈ చారలు లేవు. చిత్రంగా అనిపించింది, అయ్యో ఇక్కడ అంటే అమెరికాలో ఉడతల మీద చారలు లేవు, అంటే అక్కడ భారతదేశంలో అయితే కొన్ని ఉడతల మీద చారలు ఉన్నాయి అని అనిపించింది. మరి ఎందుకు లేవు అంటే ఇక్కడ జాతి అక్కడ జాతి మరి ఆ తారతమ్యాలు ఉన్నాయి అనిపిస్తుంది.
కానీ అది ఎంత సత్యమో ఈ కాకి చూపు కూడా అంతే సత్యం అండి.

నీటి కూడా దీంట్లో జరుగుతుంది. తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత ఏమవుతుందంటే రాముడు చెప్తాడు జయంతుడికి నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు అని చెప్పేసి అది కాకట్లో వెళ్ళిపోతుంది. దాన్ని సంకేతంగా తీసుకొని రాముడు కూడా ఇంకా చిత్రకూట పర్వతం నుంచి వాళ్ళు కూడా సీతారామ లక్ష్మణులు కూడా ఇంకా దక్షిణ దిశగా వాళ్ళు ప్రయాణిస్తారనమాట. సో మొట్టమొదటిగా వాళ్ళు అత్రి మహర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తారండి. అక్కడ అందరూ కూడా ఉపన్యాసాలు ఇస్తుంటారు. అత్రి మహర్షి, అనసూయాదేవి, తర్వాత రాముడు, సీత, సీతమ్మ తల్లి అందరూ చెప్తారు, ఉపన్యాసాలు ఇస్తారు. అందులో సీతమ్మ వారి ఉపదేశం ఏం చెప్పారంటే ఆమె ప్రతి జీవి, వ్యక్తి, ప్రతి కీటకంలో కూడా స్త్రీ శక్తి నర్మగర్భంగా ఉంటుంది. పురుష మరియు స్త్రీ పాత్రలు పోషిస్తున్న సర్వులు అంటే సమస్త జీవకోటి కూడా స్త్రీలే. వారి యొక్క శక్తి, మనోభావాలు, వారి యొక్క దృక్పథం అంటే యాటిట్యూడ్ అనుకుందాం, అవన్నీ దృక్పథంలో అన్నమాట. అంటే వారి యొక్క శక్తి భావం శక్తిలో, తర్వాత మనోభావాలలో, తర్వాత దృక్పథంలో అందరూ కూడా స్త్రీలేనని అమ్మవారు అక్కడ చెప్తారన్నమాట. అది నేటికి కూడా కొంతమంది గురువులు చెప్తుంటారు, నాయనా మనకి జగత్తులో పురుషోత్తముడు, పురుషుడు, పరమాత్ముడు ఒక్కడే, మిగతా అందరూ కూడా ఏంటంటే స్త్రీ స్వరూపాలే. అంటే మన ఏదో కనిపించడానికి మనకి జగత్తులో ఏంటంటే పురుషుడు, స్త్రీ అని ఒక రూపాలైతే ఉన్నాయండి, ఎందుకంటే సృష్టి కార్యక్రమం ముందుకు నడవాలి కాబట్టి. కానీ అంతర్ధానంగా పరికించి చూస్తే జగత్ అంతా కూడా నేను స్త్రీ యొక్క స్వరూపమే అన్నమాట. ఇందులో ప్రత్యేకించి పురుషుడు అనేది అంటే పురుషులని పేరుకి మాత్రమే కానీ మన అసలైన పురుషులం కాదు, అసలైన పురుషోత్తముడు, పరమాత్ముడు ఒక్కడే. అది తర్వాత అండి, ఇక్కడ ఒక్కటి చెప్పుకోవాలి. నేను గమనించింది ఏంటంటే ఇదివరకు మనం చర్చించుకున్నాం చిత్రకూట పర్వతానికి వచ్చే వరకు కూడా మనకి రాముడు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఇటువంటి కొందరు ఋషుల ఆశ్రమానికి వెళ్ళి వాళ్ళని ఎంతో సంతోషపెట్టారనమాట. తర్వాత చిత్రకూట పర్వతం నుంచి కూడా వాళ్ళు మళ్ళీ పంచవటీ తీరంలో పర్ణశాల నిర్మించుకొని నివసించేంత వరకు కూడా కొంతమంది ఎంతోమంది ఋషీశ్వరుల్ని వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళారండి. వాళ్ళకి సీతారాములు దర్శన భాగ్యం కల్పించారు. నేను గమనించింది ఏంటంటే ఈ సీతారాములు కలిసి ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఋషులకి వాళ్ళ యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించారండి. ఎప్పుడైతే రాముడు తర్వాత సీత యొక్క ఎడబాటు జరిగిందో అంటే రావణాసురుడు అపహరించిన తర్వాత ఒక్క మతంగముని ఆశ్రమంలో శబరి మాతకి తప్ప ఆమె కూడా ఋషీశ్వరులని కాదు, ఆమె మార్గం వేరు. ముఖ్యంగా ఏంటంటే సీతమ్మ తల్లి, రాముడు ఎడబాటు వచ్చిన తర్వాత రాముడు ఏంటంటే ఏ ఋషికి కూడా దర్శనం అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ గమనించింది ఏంటంటే ఈ ఋషీశ్వరులు అందరూ కూడా ఆ ప్రకృతి, పరమాత్మ కలిసి ఉన్నటువంటి ఆ దివ్య మనోహర ఆ మంగళ రూపాన్ని అనమాట, అంటే ఇద్దరు కలిసి ఉన్నటువంటి రూపంలో మాత్రమే ఋషులకందరికీ దర్శనం కల్పించారు. ఆ ఎడబాటు వచ్చిన తర్వాత ఏ ఋషి కూడా అంటే రాముడు స్వయంగా వెళ్ళి దర్శించి దర్శనం కల్పించిన సందర్భాలు, దాఖలాలు అయితే లేవు. సో ఇది మనం గమనించాలి. తర్వాత ఇక్కడ ఒక ఋషి గురించి మనం చర్చించుకోవాలండి. శరభంగుడు అని చెప్పేసి ఒక ఇతను చాలా మహాత్ముడు. ఇతను ఏంటంటే సీతారాముల్ని, ముఖ్యంగా రాముణ్ణి చూసి ఇంకా పరమానంద భరితుడైపోతున్నాడు అనమాట. ఎంతలా పరమానందం అనుభవిస్తున్నాడంటే అతను రాముణ్ణి ఒక వరం కోరుతాడు. ఆ వరం ఏంటంటే, రామా నేను చితి మీద కూర్చొని నా దేహాన్ని భస్మీపట్నం చేసుకుంటాను నేను, కానీ అది చేసే క్రమంలో నీ దివ్య మనోహర విగ్రహాన్ని అంటే నీ రూపాన్ని చూస్తూ నా హృదయంలో నిలుపుకొని నేను చితిపైన నన్ను నేను అర్పించేసుకుంటానని చెప్పేసి కోరుకుంటాడు. రాముడు ఏంటంటే అతని కోరికను కూడా తీరుస్తాడనమాట. వెంటనే కట్టెలు తీసుకొచ్చి అన్ని పేర్చేసి శరభంగుడు చితిపైన కూర్చుంటారు, ఆ కట్టెలకి నిప్పంటిస్తారు.
అతను ఏమాత్రం చలించుకుంటా సీతారామ లక్ష్మణుని తదేకంగా చూస్తూ తన హృదయస్థానంలో కూడా ఆ చిత్రాన్ని నిలుపుకొని అతను దేహాన్ని అంటే దహించే అంటే దహించుకుంటాడు అన్నమాట. కానీ తన హృదయస్థానంలో తన హృదయంలో ఆ దివ్య మనోహర రూపాన్ని చూస్తూ దేహాన్ని చాలించాడు కాబట్టి తను శ్రీరాముడు అంటే పరమాత్మ స్వరూపుడు అన్నమాట. శ్రీరాముడు అక్కడ అతను పూర్తిగా ఐక్యమైపోతాడు అన్నమాట. తర్వాత సుధీక్షణ అని చెప్పేసి ఇతను అగత్స్య మహాముని యొక్క శిష్యుడు అన్నమాట. అతను కూడా అతను వేరే ఆశ్రమం ఉంటుంది. అతను కూడా ఆనంద పారవస్యంతో ప్రేమతోనే సీతారాముని దర్శించుకుని ఒక వరం కోరుకుంటాడు. తన హృదయంలో సీతారామ లక్ష్మణుల సహితంగా శాశ్వతంగా మీరు ఉండాలి అని చెప్పేసి వరం కోరుకుంటే రాముడు ఏంటంటే ఆ వరాన్ని అతనికి అనుగ్రహిస్తారు. తర్వాత ఆ సుధీక్షణుడనే అతనే ఈ సీతారామ లక్ష్మణుని తన తోడుగా అగస్త్య మహాముని ఆశ్రమానికి అతనే దగ్గరుండి తీసుకెళ్తారనమాట. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అగస్త్యుడు ఎంతో ఆనందిస్తాడు. అంటే చూడండి, అంటే ఆ పరమాత్మ ఒక మానవ రూపం ధరించి భూమి మీద సంచరిస్తున్నారు కదా. అంటే ఎన్నో సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాల తపస్సు చేసిన దొరకని ఆ దివ్య దర్శనం సాక్షాత్తు వాళ్ళ కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఇంకా వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు అనమాట. అంతగా ఆనందిస్తుంటారు ఋషులు కూడా అందరూ కూడా. ఆ సందర్భంలో ఏమవుతుందంటే అక్కడ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు సీతారామ లక్ష్మణులు అగస్త్య మహాముని, తర్వాత లోపముద్ర అంటే అగస్త్యుని యొక్క శ్రీమతి శ్రీ లోపముద్రాదేవి యొక్క ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. తర్వాత రాముడు ఏంటంటే ఒక ప్రశ్న అడుగుతాడు, ఇక్కడ నేను ఎక్కడ నేను నివసించాలి, మీరు నాకు మార్గం చూపించండి, ఒక సలహా ఇవ్వండి అని అడిగితే అగస్త్యుడు అంటాడు, రామా నువ్వు సర్వాంతర్యామివి, నీకు తెలియని విషయం అంటూ లేదు, కానీ నీ లీలా నాటకంలో మేమంతా పాత్రధారులం కాబట్టి నువ్వు అడిగావు కాబట్టి నేను చెప్తానని చెప్పేసి ఈ దండకారణ్యంలో నువ్వు నివసించు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత దండకారణ్యానికి శాపం కలుగుతుంది అని చెప్తాడు అన్నమాట. శాపం వల్ల అది ప్రస్తుతానికి అంత రాక్షసులు ఇటువంటి క్రూర మృగాలు ఇవన్నీ కూడా నివసిస్తున్నాయి, మానవ మాత్రం లెవెల్ ఉండట్లేదు. సో దయచేసి నువ్వు అక్కడ కనుక నివసిస్తే దాన్ని నువ్వు ప్రక్షాళన చేయగలుగుతావు అని చెప్పేసి చెప్తారు అగస్త్య మహాముని. అప్పుడు శ్రీరాముడు అంటాడు కుతూహలంతో, ఏంటి శాపం, ఏంటి ఆ వివరాలు తెలియజేయండి నాకు అని చెప్పేసి అడుగుతారు. అది ఏమవుతుందంటే అప్పుడు అగస్త్య మహాముని ఇట్లా చెప్తారు, రెండు ఉంటాయండి, ఒకటి అక్కడ గౌతమ మహర్షి ఇదివరకు పూర్వకాలంలో అక్కడ ఉండేవాడు అనమాట. అక్కడ కొంతమంది ఎంతో విపరీతమైన కరువు కాటకాలు సంభవిస్తూ ఉంటాయి ఆ సమయంలో. అప్పుడు కొంతమంది బ్రాహ్మణులు ఏంటంటే గౌతమ మహామునికి ఆశ్రయం పొంది ఆయన యొక్క దివ్య తపోశక్తి వల్ల కాస్త మూడు పూట్ల కూడా ఐదు చేతుకుని 5,000 లోపలికి వెళ్ళేటువంటి భాగ్యాన్ని పొందుతారు. ఎందుకంటే అతను తపోశక్తితో ఆహారాన్ని సృష్టిస్తారనమాట. ఇంతలాగా మేలు పొందుతున్నప్పటికీ కూడా అందులో కొంతమంది బ్రాహ్మణులు ఏం చేస్తారంటే ఇతనికి గోహత్య శాపం అంటకట్టి ఇతని ద్వారా అంటే అంటకడదామని చెప్పేసి చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గోవును సృష్టించి అతను పొలంలో పంపిస్తారు. అది పచ్చగా ఏంటంటే పైరంతా వచ్చేసింది, కోతకి సిద్ధంగా ఉన్నటువంటి పంట, అది తినేస్తుందని చెప్పేసి గౌతమ మహర్షి జస్ట్ అలా అదిలిస్తారనమాట ఏ అన్నట్టుగా. ఆ అదిలింపుకే అది ప్రాణం విడిచేస్తుంది. విడిచేసిన తర్వాత ఈ బ్రాహ్మణులంతా వచ్చి ఓ గౌతముని నువ్వు గుహత చేస్తా గుహత చేసి అని చెప్పేసి ఇంకా లబోదోబో ఏడుస్తారనమాట. ఏడవడం అంటే కాకుల్లాగా ఇలా సూటిపోటు మాటలు చెప్తుంటారు. అది అప్పుడు గౌతమ ముని ఏంటంటే తన అంతర్దృష్టితో ఆలోచిస్తాడు, ఇదేంటి నేను అదిలించాను కానీ నేనేం చేయలేదే, ఇందులో ఏదో రహస్యం ఉందని చెప్పేసి తన మనోనేత్రంలో అంతా అతను దర్శిస్తాడు. అప్పుడు అతను తెలిసిపోతుంది ఈ మునుల యొక్క కుటీల బుద్ధి అనమాట. తెలిసి అతను ఒక శాపం చేస్తాడు, నేను మీకు ఆశ్రయం కల్పించి ఆహారాన్ని ఇస్తున్నా కానీ మీరు నా మీద ఎట్లా చేస్తున్నారు అని చెప్పేసి ఆ మునులకి ఏంటంటే ఈ ప్రాంతంలో మీరు జీవించలేరు అని సంథింగ్ ఒక శాపంలో పెడతారు. అదొకటి ఉంటుంది అండి.
తర్వాత దండ అనే పేరు గల ఒక రాజు ఉంటాడు అతను ఏం చేస్తాడంటే తన సొంత రాజ్యానికి రాజర్షిలాగా అనమాట భృగు మహర్షి ఉంటారు ఆ కాలంలో ఆ భృగు మహర్షి కూతురునే ఇతను చెరపడతాడనమాట ఆ విషయం తెలుసుకున్న భృగు మహర్షి ఏం చేస్తాడంటే ఈ దండ పేరు గల రాజుని శపిస్తాడు ఈ రాజ్యం అంతా కూడా బూర్దమయం అయిపోవాలి ఇక్కడ క్రూరమృగాలు రాక్షసులు తప్ప ఇంకెవరు సంచారం ఉండదని చెప్పేసి శపించేసరికి ఆనాటి నుండి జనసంచారం లేకుండా బూడిద కేవలం బూడిద విపరీతంగా రాలుతూ ఉంటుందన్నమాట అక్కడ అదే దండకార్యం కింద అయిపోయింది సో ఈ శాపి వివరాలు అగత్య మహాముని చెప్తాడు శ్రీరాముడికి అప్పుడు రాముడు ఏంటంటే ఆ తీరంలో తిరిగి తిరిగి పంచవటి అని చెప్పేసి ఒక స్థానం నీటికి ఉన్నదండి ఇది మహారాష్ట్రలో అక్కడ ఉంటుంది ఆ పంచవటి దగ్గర లక్ష్మణుడికి ఆశ్రమం అంటే పర్ణశాల నిర్మించమని ఆదేశం చెప్తాడనమాట అది నది ఒడ్డునే ఉంటుందంట అది ఆ విధంగా పంచవటి దగ్గర అంటే చిత్రకూట పర్వతం నుంచి పంచవటి తీరంలో వాళ్ళు ఆశ్రమం నిర్మించుకొని అక్కడ మంచిగా జీవనాన్ని కొనసాగిస్తుంటారు సో అట్లా జరుగుతున్న కాలంలో ఏమవుతుందంటే ఈ రాముడిని చూడడానికి ఎంతోమంది ఋషులు రావడం తర్వాత చెట్ల పొదల్లో దాక్కొని ఎందుకంటే పుంసాన్ అంటే ఇంకా ముగ్ధ మనోహరం అన్నమాట రాముడి యొక్క రూపం అది చూస్తున్న కొద్దీ చూడాలనిపించేటువంటి అందమైన రూపం అది ఆ అందాన్ని మనం వర్ణించలేము అనుభవించాలి ఎంతోమంది రావడం చూడడం అట్లా జరుగుతున్న క్రమంలో ఒకనొక సమయంలో ఏంటంటే శూర్పణఖ తారసపడుతుంది ఈ ముందు రామలక్ష్మణులు చూస్తుంది వాళ్ళ సౌందర్యానికి ఇంకా ఆమె ఇది ఎక్కడ సౌందర్యం అసలు ఇటువంటి దివ్య పురుషుల్ని ఎక్కడ చూడలేదు వీళ్ళని ఎలాగైనా దక్కించుకోవాలని చెప్పేసి తెలుసు మీకు కథ అంతా కూడా బాగుంటుంది సంభాషణ రాముడి దగ్గరకు వచ్చి నన్ను పెళ్లి చేసుకోమంటే నేను ఏకపత్ని వ్రతుండి నా భార్య లోపల ఉంది ఈ జన్మలో నేను చేసుకోలేను నా సోదరుడు లక్ష్మణుడు ఉన్నాడు తన భార్యను విడిచిపెట్టి వచ్చేసాడు లక్ష్మణ్ని నువ్వు పెళ్లి చేసుకో అంటాడు ప్రయత్నించు అని అంటాడనమాట ప్రయత్నించమని ఆమె లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఆ లక్ష్మణ్ అంటాడు నేను రామ సేవకుడిని నువ్వు నన్ను చేసుకుంటే నువ్వు కూడా సేవకురాల కింద మారాలి సో ఇది నీకు అంతగా నీకు నచ్చదు కాబట్టి నువ్వు రాముణ్ణే ప్రయత్నించు పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి ఇట్లా అలా ఆటలాడుకుంటూ ఉంటారు ఆ మటు ఇటు ఇటు అటు ఇటు తిరుగుతుంటుంది అనమాట ఈ సీతాదేవి అంతా చూస్తుంటుంది ఈమెంటి ఇంత నిస్సిక్కుగా ఎలా అడుగుతుంది పెళ్లి చేసుకోమని ఆమె కొంచెం వింతగా ఉంటుంది అనమాట ఆఖరికి ఏంటంటే ఈ దీని అందరికీ మూల కారణం సీతే సీత లేకపోతే రాముడిని నన్ను చేసుకుంటాడు అనే ఒక భ్రమలో పడిపోయి సీతాదేవిని అంటే చంపే ఉద్దేశంతో ముందుకెళ్తుంది అనమాట ఆ క్రమంలో రాముడు ఒక చిన్న సంజ్ఞ చేస్తాడు లక్ష్మణుడికి రాముడికి లక్ష్మణుడికి ఏంటంటే అది ఒక దివ్య బంధం అనమాట అంటే రాముడు ఏమనుకుంటున్నాడు ఏం తలుస్తున్నాడు అన్నది లక్ష్మణుడు తెలిసిపోతుంటుంటుంది అది చాలా బాగుంటుంది ఒక అప్పుడు మనకంతా తెలుసు ఆమె యొక్క ముక్కు చెవులని కూడా అతను నరికేస్తాడు అది ఆమె వెళ్ళి అక్కడ కరదూషణులు అని చెప్పేసి రావణాసురుడి యొక్క అనుయాయులు అనమాట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది నాకు ఎట్లా చేసాడు అది అని చెప్పేసి మనందరికీ తెలుసు అతను 14,000 మంది ఈ కరదూషణులు ఏంటంటే 14,000 మంది సైన్యంతో వచ్చి రామలక్ష్మణులను చంపేద్దామని చెప్పేసి అని ఉద్దేశంతో వస్తారనమాట ఇదంతా కూడా శూర్పణఖ ప్రేరేపిస్తుంది వాళ్ళని ద్వేషం అనేది ఇక్కడ వాళ్ళు కూడానండి కరదూషణులు రామలక్ష్మణులకి చూసిన వెంటనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక ప్రేమలో ఉండిపోతారనమాట ఏంటి అసలు ఈ శరీర భాగాలు అన్నీ కూడా అత్యున్నతమైనటువంటి శరీరాకృతి ఆ ఛాయ ఆ తేజస్సు ఆ దివ్య మనోహర రూపం అని చూసి వాళ్ళు వీళ్ళతో మనం యుద్ధం చేయాలా అని చెప్పేసి ఆఖరిగా మళ్ళీ ఒకసారి వాళ్ళ దూతలను పంపిస్తారు మీరు మా శూర్పణఖకి న్యాయం చేయండి మాకు యుద్ధం వద్దు అన్న ఉద్దేశంతో అనమాట శూర్పణ కూడా అంటుంది అవునవును వాళ్ళని చంపొద్దు వాళ్ళని బానిసల కింద కట్టేసి నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను ఆమె కూడా అంటుంటుంది కానీ రాముడు ఏంటంటే తిరిగి పంపించేస్తాడు అందులో ఇక్కడ ఒక విషయం ఏంటంటే
ఆ 14000 మందిని కూడా ఒక అరగంటలోనే రాముడు చంపేస్తాడు. అందులో ముఖ్యంగా ఏంటంటే సమ్మోహనాస్త్రం అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు రాముడు. దానివల్ల ఏమవుతుందంటే ఆ అస్త్రం ప్రయోగించిన తర్వాత వాళ్ళల్లో వాళ్ళకి ఏంటంటే రాముడిలో కనపడతాడనమాట. ఏ రామ అని చెప్పేసి నేను చంపేస్తాను రామ నేను చంపేస్తాను అని చెప్పేసి ఒకరినొకరు దాన్ని ఏమంటారు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటారు అనమాట. ఎందుకంటే ఎదుటివాడు రాముడిగా కనబడతారు అనమాట. అది సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం. అది ఒక విధంగా వాళ్ళకి మంచి జరిగింది. వాళ్ళు ఏంటంటే చచ్చిపోయే ముందు రామ రామ రామ అన్న పదాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళంతా కూడా నాశనం అయిపోతారు. అది అక్కడ జరిగిన విషయం. ఇందాకలో మీకు ఒక విషయం చెప్పాను, చాలామందికి ఈ విషయం తెలియదు. ఏంటంటే సీతమ్మదేవిని శివధనస్సు విరిచిన తర్వాత కళ్యాణం అంటే వెంటనే కాదు, దశరథ మహారాజులు అంతా వస్తారు. సో కళ్యాణం జరుగుతున్న క్రమంలో రాముడు ఏంటంటే సీతమ్మ తల్లికి వరమాలని ఆమెకి వేసేస్తాడు. కానీ సీతమ్మ తల్లి ఏంటంటే రాముడు కనీసం అప్పట్లో అంటే 9 అడుగులు పొడవు ఉండేవారు. సీతమ్మ తల్లి పొడవైనా కానీ రాముడు అంత పొడవు కాదు ఆమె. దానివల్ల ఏంటంటే ఆ మాలని రాముడి యొక్క మెడలో వేయడానికి ఆమె ఎత్తు సరిపోయేది కాదు. మీరంతా అనుకోవచ్చు, మరి రాముడు తల వంచవచ్చు కదా సీతమ్మ తల్లి తన వరమాలని వేయడానికి అని. కానీ రాముడు ఏంటంటే నేను అయోధ్య దేశపు అంటే అదే అండి అదేంటో వంశం అది అదే అంటే ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పేరు ఉన్నటువంటి వంశ పరంపరలో ఉన్నాను నేను. నేను ఒకరు ముందు తల వంచను అని చెప్పేసి అతను నిటారుగా అట్లా తల అట్లా పెట్టుకుంటాడు అనమాట. సో అంతలా ఉంటారు స్థానువుగా. అంత రాముడు అలా ఉండిపోయేసరికి సీతమ్మ తల్లి చేతిలో ఆ మాలని ఇలా పట్టుకుని ఆమె కూడా అట్లా ఉండిపోతుంది. ఏం చేయాలో తెలియక ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అట్లా చూస్తారనమాట, ఏంటి ఏం జరగట్లేదు జరగట్లేదని. అప్పుడు రాముడు కళ్ళతోనే సంజ్ఞ చేస్తాడు ఎవరికి, లక్ష్మణుడికి. ఆ సంజ్ఞ యొక్క ఉద్దేశం ఏంటంటే లక్ష్మణ నువ్వు అది ఏంటి ఆదిశేషుడు కదా, భూమిని కొంచెం కంపింపజేయు అంటే కిందకి తీసుకెళ్ళు నేనున్న స్థానంలో. అప్పుడు సీతాదేవికి సరిసమానం అయిపోతాను, అప్పుడు నాకు మెడల్ వేస్తుంది అన్న ఉద్దేశం చెప్తాడనమాట. కానీ లక్ష్మణుడు ఏమంటాడంటే అది కుదరదు అన్నయ్య, నీ ఒక్కడికి మాత్రమే నేను భూమిని కిందకి తీసుకువెళ్ళలేను, అది ఆ విధంగా జరగదు అని చెప్పేసి కళ్ళతోనే చెప్పేస్తాడు. చెప్పేసి ఒక మంచి పని చేస్తాడు. అతను ఏం చేస్తాడంటే రాముడి దగ్గరికి వచ్చి పాదాల మీద పడిపోతాడు. పడిపోయి ఎంతకీ లేవడు. ఎంతకీ లేకపోయేసరికి లక్ష్మణుడిని లేపే ఉద్దేశంతో రాముడు కింద వంగుతాడు అనమాట. ఆ వంగే క్రమంలో సీతమ్మ తల్లి ఏంటంటే అప్పుడు రాముడి మెడలో మాల వేసేస్తుంది. చూసారా ఎట్లా జరిగిందో. సో మాల వేసుకోవాలి అనే ఉద్దేశంతో రాముడు తల వంచడు, లక్ష్మణుని లేపాలి అనే ఉద్దేశంతో మాత్రమే తన కింద వంగుతాడు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది రాముడు లక్ష్మణుడు యొక్క బంధం అనమాట. అంటే ఒక రకంగా లక్ష్మణుడు అంటే మన మనస్సు అనేది మనం చెప్పాలి, మనకి మనస్సు అనేది ఎంత దగ్గరగా ఉంటుందో ఆ విధంగా రాముడికి లక్ష్మణుడికి ఉన్న బంధం కూడా రాముని యొక్క అనుయయిస్తూ రాముడికి మనస్సులాగా లక్ష్మణుడు తను ఉంటాడనమాట. ఇప్పుడు ఒక పాట విందామండి. తర్వాత అండి ఇంకొకటి చెప్పే ముందు మీకేమైనా ప్రశ్నలు గట్టా ఏమైనా ఉంటే ఆ ప్రశ్నలు కూడా ఈ కార్యక్రమంలో చర్చించుకోవచ్చు అండి. నేను ఒకసారి మీకు నా మొబైల్ నెంబర్ మళ్ళీ చెప్తాను, మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని కూడా మనం చర్చించుకోవచ్చు. నా మొబైల్ నెంబర్ 0435-349-845. మరోసారి చెప్తానండి, 0435-349-845. మీకు ఏమైనా ప్రశ్నలు గట్టా ఏమైనా ఉంటే కూడా మీరు నాకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేస్తే మనం వాటి గురించి కూడా చర్చించుకోవచ్చు. సో యా ఒక పాట

0: Apex Dental Center provides complete quality dentistry to the entire family at affordable prices. We have highly experienced dentists and specialists to address all your dental needs. Apex Dental provides general and children dentistry, cosmetic dentistry, implants, crowns and bridges. Apex Dental is located at four convenient locations: Liverpool, Balcombe Hills, Quakers Hill and Wentworthville. Make an appointment today. Please call 1300 Apex Dental. For details, please visit our website www.apexdentalcentre.com.au. Apex Dental has Telugu speaking dentists at all locations. Apex Dental Center is a proud sponsor of Telugu Vani on 2000 FM.
1: అంటే ముంచుగా పాట విని ఆనందించారని ఆశిస్తున్నాను. తర్వాత ఇప్పటికీ రెండు సమాధానాలు వచ్చాయండి. రామ్మూర్తి కొడియూరు గారు, తర్వాత సునీల్ తీర్థం గారు ఇచ్చారు. మీ అందరి కోసం మరొక్కసారి ప్రశ్నని మళ్ళీ చెప్తున్నాను. మహాభారతంలో ఉన్నటువంటి సుభద్రాదేవికి రామాయణంకి ఉన్న సంబంధం ఏంటి? ఇది నాకు మీరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ మాత్రమే, కాల్ అయితే చేయొద్దండి. కేవలం ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్, నా మొబైల్ నెంబర్కి 0435-349-845 దీనికి పంపిస్తే నేను మనం తర్వాత విజేతలను మనం ఎంచుకుందాం. సో కథలో ముందుకి వెళ్దాము. తర్వాత ఏమైంది ఇక్కడ? యా, సో అక్కడ విషయం చెప్పాలి. ఈ 14,000 మంది సైన్యాన్ని కరదూషణను చంపిన తర్వాత ఈ సమాచారాన్ని శూర్పణఖ రావణాసురుడి దగ్గర తీసుకెళ్తుందనమాట. అక్కడికి మొట్టమొదట ఏం చెప్తుందంటే, అసలు నీకేమైనా తెలుస్తుందా నీ రాజ్యంలో ఏం జరుగుతుందో, జనస్థానంలో నీ కరదూషణులు తర్వాత 14,000 సైన్యాన్ని రామలక్ష్మణులు చంపేశారు. వాళ్ళ గురించి ఏం చెప్పదు, కానీ అక్కడ వాళ్ళు రాముడి యొక్క భార్య సీతమ్మ దేవి గురించి మాత్రం బాగా వర్ణిస్తుందన్నమాట. అంటే రాముడిని, రావణాసురుని ప్రలోభ పెట్టడానికి అనమాట. ఆమె దివ్య సౌందర్యాన్ని మాటల్లో చెప్పలేము, అంత సౌందర్యంగా ఉంటుంది. అది ఇది అని చెప్పేసరికి రావణాసురుడు ఉన్న లోపం ఏంటంటే, ఈ కాముకుడు అనమాట. అతని యొక్క అపారమైనటువంటి తపశ్శక్తి ఉన్నది, అది నిర్వివాదాంశం అది. కానీ అండ్ అదే కాకుండా 64 విద్యల్లో కూడా అతను నిష్ణాతుడు అనమాట. సర్వ వేదాలని, తర్వాత వేదాంగాలని, ఉపనిషత్తులని, ఇవన్నింటిని కూడా అతను ఆకలింపు చేసుకుని ఉన్నాడు. కానీ ఎన్ని చేసినా కానీ ఈ కామం అనే దానికి మాత్రం, తర్వాత అహంకారం, కామం అంటే ఉంటుంది చూసారా, వాటికి మాత్రం బానిస అయిపోయాడు అనమాట. దాని నుంచి ఆ చట్రంలోంచి బయట రాలేకపోయాడు. సో అప్పుడే వాడికి సీతమ్మ అమ్మవారి పైన విపరీతమైనటువంటి మోహాన్ని పెంచుకుంటాడు అనమాట. అంటే అంతటి దివ్య సౌందర్యం రాశిని నా వశం చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత రాముణ్ణి అతను ఎట్లా చూస్తాడంటే, మానవులలో కూడా హీనుడు అన్న ఉద్దేశంతో చూస్తాడు. అది ఎందుకు అట్లా జరిగిందో అదంతా జగన్నాటక సూత్రధారైనట్టు రాముడికే తెలియాలి. ఇటువంటి ఈ రెండు భావాలు ఉండడం వల్ల ముందు రాముడి పైన చాలా చులకనైన చూపు, తర్వాత అమ్మవారి మీద ఏంటంటే అపహరించేయాలనేటువంటి ఒక ఆకాంక్ష అనమాట. అంటే కాముకతనం అనమాట. ఈ రెండిటి వల్ల అతను పూర్తిగా గుడ్డివాడైపోతాడు అనమాట. అంటే రాముడు పరమాత్ముడు, ఆమె యొక్క సొత్తువే ప్రకృతి. ఏంటంటే ప్రకృతి పరమాత్మలు సంయోగంలో ఉంటారు, పరమాత్ముడికి మాత్రమే ప్రకృతి పూర్తిగా దాని సొత్తు అన్నటువంటి సూక్ష్మమైనటువంటి ఆ ధర్మాన్ని రావణాసురుడు చచ్చే ముందు వరకు కూడా గుర్తించలేకపోతుంటాడు అనమాట. అది కానీ ఆ సభలో విభీషణుడు మాత్రం ముందుకొచ్చి ఒక ప్రశ్న అడుగుతాడు శూర్పణఖని. ఏమే అసలు నువ్వు నీ ముక్కు కోసేస్తున్నప్పుడు, తర్వాత నీ చెవులు కోసేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు, అలా కళ్ళప్పగించి అలా గుడ్డిదానిలో చూస్తున్నావా అని చెప్పేసి అడుగుతారు సభలో ఉన్నటువంటి మంత్రులు, విభీషణుడు. ఆమె ఒక మంచి విషయం చెప్తుంది, ఆమె ఒప్పుకుంటుంది అనమాట. శూర్పణఖ అంటది, అదేం చిత్రం అన్నయ్య, లక్ష్మణుడు నా శరీరాన్ని స్పృశించిన వెంటనే నేను ఒక రకమైనటువంటి తన్మయత్వంలోకి వెళ్ళిపోయాను. నేను అసలు నేను నాకు శరీరం ఉన్నదా అన్నటువంటి భావనే లేకుండా పోయింది. అటువంటి తన్మయత్వం ఉన్నప్పుడే లక్ష్మణుడు నక్కలు కోసేసాడు అంటదన్నమాట. అంటే చూడండి, అంటే వాళ్ళ యొక్క చూపే కాదు, వాళ్ళ స్పర్శ కూడా అంత దివ్యమైనటువంటి ఇస్తుంది. తర్వాత ఇంకోటండి, ఈ సీతారామ లక్ష్మణుల గురించి విభీషణుడు కూడా ఆ సభలోనే శూర్పణఖ ద్వారా మొట్టమొదటిసారి వింటాడనమాట. ఆ క్షణం నుంచే అతనికి అర్థమైపోతుంది అతను సాక్షాత్తు పరమాత్ముడు అని చెప్పేసి. సో ఆ క్షణం నుంచే అతను రాముని యొక్క నిరంతర నామజపం అన్ని చేసుకుంటూ ఉంటాడనమాట. సో ఆ నామజపం విభీషణుడికి అప్పటి నుంచి మొదలైంది. ఇంకొక ముఖ్య విషయం మనకు మాట్లాడుకునేది ఏంటంటే, కొంతమంది చాలా లౌకిక దృష్టితో చూస్తారు, ఏంటి సీతమ్మ తల్లి దానికి వద్దాం. సో అసలైన నాటకానికి తెర లేపాలి కాబట్టి ఒకసారి ఏమవుతుందంటే, రాముడు లక్ష్మణుడికి చెప్తాడనమాట, నువ్వు పళ్ళు తినే దుంపలు తీసుకొని రా అని చెప్పేసి పంపించేసేసి సీతమ్మ తల్లితో ఈ విధంగా సంభాషిస్తాడు. సీత, మనం ఆడాల్సిన నాటకానికి సమయం సన్నద్ధమైంది, నువ్వేం చేస్తావు అంటే నీ యొక్క దివ్య రూపాన్ని, అంటే ఆమె సాక్షాత్ వైకుంఠంలో నుండి శ్రీమన్నారాయణుడు, తర్వాత శ్రీ మహాలక్ష్మి కదండి, ఆ తత్వాన్ని అగ్నిలోకి నువ్వు పంపించేసాయి, తర్వాత నిన్ను అపహరించడానికి రావణాసురుడు త్వరలో అంటే ఆ రోజే వస్తాడు అని చెప్పేసి మనం ఏంటంటే మనుషులకు ఆదర్శంగా ఉండాలి కాబట్టి మనం ఈ నాటకాన్ని ఒక సాధారణ మనిషి ఏ విధంగా అయితే ఆ రకమైనటువంటి మనోభావాలకు లోనవుతారో ఆ భావాలన్నీ కూడా ప్రతిబింబిస్తూ ఈ నాటకాన్ని మనం ఆడాలి అని చెప్పేసి చెప్తాడు. ఆ సీతమ్మ తల్లి కూడా ఒప్పుకుంటుందన్నమాట. ఒప్పుకొని ఆమె సూక్ష్మ శరీరంలో అంటే లక్ష్మీదేవి మహాలక్ష్మి తత్వాన్ని అగ్నిదేవుడికి అప్పుడే అర్పించేస్తుంది. ఆమె అర్పించేసి ఈ లోపల లక్ష్మణుడు వస్తాడు. వాళ్ళు అట్లాగా పర్ణశాల దగ్గర ఉన్నప్పుడే ఈ మారీచుడు సహాయంతో రావణాసురుడు వచ్చి ఇద్దరు చర్చించుకుంటారు. అదంతా జరుగుతుంది. మారీచుడు చెప్తాడు, ఎన్నో రకాలుగా చెప్తాడు, రావణాసురుడు వద్దురా బాబు, ఈ మారీచుడు ఎవరో కాదండి, ఇతను విశ్వామిత్రుడి యొక్క యాగాన్ని భంగం చేయడానికి వచ్చినప్పుడు రాములక్ష్మణులు చిన్న ప్రాయంలోనే 12 ఏళ్ళ వయసులోనే రాముడు బాణం వేసిన దెబ్బకి ఎక్కడో ఎక్కడ ఇప్పుడు ప్రస్తుతం కాదు దక్షిణ సముద్రం, భారతదేశం దక్షిణ సముద్రం వైపుగా పడిపోతాడనమాట. రాముని యొక్క దెబ్బతో రుచి చూస్తాడనమాట, అతని యొక్క శక్తి ఏంటో తెలుసు అతనికి. సో రావణాసురుడు చెప్తాడు, నీ వల్ల కాదు వాళ్ళని జయించడం, వాళ్ళు పురుష రూపంలో ఉన్నటువంటి సింహాలు, వాళ్ళ శక్తి అపారం, నువ్వు వాళ్ళతో తలపడలేవు, కోరి నీ వంశాన్ని నాశనం చేసుకుంటున్నావు, నువ్వు వద్దు ఈ ఆలోచన విరమించుకోవాలంటే రావణాసురుడు ఏం విండు, చంపేస్తానంటాడు. సో మారీచుడు ఏంటంటే ఊరు నాయన మనసులో ఇలా అనుకుంటాడు, వీడి చేతులు చచ్చేయకంటే రాముడి చేతిలో చావడం మంచిది అని చెప్పేసి ఇంకా రావణాసురుడి యొక్క ఆ ప్రణాళికకి ఒప్పుకుంటాడనమాట. సో బంగారు చింక రూపంలో వస్తాడు, అంతా మీకు కథ అంతా తెలుసు. సో ఇదంతా అయిపోతుందండి, రావణాసురుడు అపహరించడం అంతా జరిగిపోతుంది. ఆ సందర్భంలో దానికి ముందు లక్ష్మణుడు ఏంటంటే, రాముడు ఆజ్ఞ ప్రకారంగా తల్లి నేను విడిచిపెట్టి వెళ్ళను అంటే ఆమె అనరాని మాటలు అంటుంది అనమాట. సో వినరాని మాటలు కూడా లక్ష్మణుడు వింటాడు. అప్పుడు లక్ష్మణుడు గీసి ఇంక వెళ్ళిపోతాడు. సో తర్వాత ఏమవుతుంది, రాముని కలుస్తాడు లక్ష్మణుడు. వచ్చి రాముడు అంటాడు, ఏంటి నువ్వు ఎందుకు వదిలేసావు, నాకు ఎందుకు కీడు అన్నీ చెడు సకునాలే కలుగుతున్నాయి అని చెప్పి, ఇప్పుడు మన ఆశ్రమంకి వెళ్తే అక్కడ సీత అక్కడ ఉండకపోవచ్చు, తర్వాత పద త్వరగా వెళ్దాం అని చెప్పేసి వాళ్ళు వెళ్తుంటారు. రాముడు భయపడినట్టుగానే సీతమ్మ తల్లి అక్కడ ఉండదు, అందమని తెలుసు రావణాసురుడు అపహరించేస్తాడు అని. అప్పుడు రాముడు అంటాడు, లక్ష్మణ ఎంత పని చేసావు నువ్వు, నేను చెప్పిన మాట నువ్వు వినాలి కదా, ఎందుకు వినలేదంటే, రామా నీకు నా మనసు యొక్క ఏ విధంగా ఆలోచిస్తానని నీకు తెలుసు, కానీ నువ్వు రెండోసారి ఆ మారీచుడు హే లక్ష్మణ హే సీత అని చెప్పేసి అచ్చు నీ స్వరంతోనే పలికాడు, మొదటిసారి కాదు రెండోసారి అలా పలికేసరికి వదిన చాలా ఆమెకు మనసు మనసులో లేకుండా పోయింది అప్పుడు ఆమె అన్నరాని మాట్లాడినది అని చెప్పేసి మొత్తానికి ఎదురని చెప్పేసి వచ్చాను అంటాడు కానీ రాముడు ఎంతో బాధపడుతూ దుఃఖపడిపోతూ హే సీత హేలే అని చెప్పేసి అప్పటికే నటన ప్రారంభించేస్తాడు అన్నమాట లక్ష్మణుడికి ఏం అనిపిస్తుంది అంటే ఒకనొక సందర్భంలో చా నా వల్లే తప్పు జరిగిందా అసలు నేను బతుకుండకూడదు నేను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పేసి అనుకుంటాడు వెంటనే మళ్ళీ అంటాడు లేదు లేదు అసలు సీతమ్మ తల్లి లేకపోవడం వల్ల రాముడు ఒక్కడైపోయాడు అసలు నేను కూడా పక్కన లేకపోతే ఇంకా తిండి తిప్పలు లేకుండా నా అన్న పరిస్థితి ఏమవుతుందని చెప్పేసి ఆలోచన విరమించుకొని ఇప్పుడు మరింత సూక్ష్మంగా ఆలోచిస్తాడనమాట ఆలోచించి అసలు సమస్త విశ్వంలో ఏదైనా ఒక విషయం జరిగిందంటే అది కేవలం మా అన్న యొక్క ఆదేశానుసారంగా జరుగుతుంది అటువంటిది ఈ సీత అపహరణ కూడా ఇదంతా కూడా మా అన్న యొక్క నాటకంలో భాగమే అని తనకి ఒక స్ఫురిస్తుంది అనమాట లోపల నుంచి ఆ స్ఫురించిన వెంటనే రాముడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు రామ నీకు తెలియకుంటే అసలు గడ్డి కూడా పెరగడం కానీ పెక్లేయడం కానీ జరగదు అటువంటిది నీకు తెలియకుండానే సీతాపురం జరిగిందని నేను ఎట్టి పరిస్థితుల్లో అనుకోను ఇదంతా కూడా నీ యొక్క లీలా నాటకమేనని నాకు అనిపిస్తున్నది ఏంటంటే రాముడు ఏంటంటే నవ్వుతాడనమాట అంటే నవ్వడం అంటే నీ భావమే సరైనది లక్ష్మణ తెలుసుకున్నామని చెప్పేసి మౌనంగా ఉంటాడనమాట ఇంక పెద్దకి ఏం మాట్లాడడం అది ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు ఇప్పుడు సో ఏమవుతుందంటే మీకు అంత తెలుసు అతను జటాయువు జటాయువు ఏంటంటే రావణాసురుడు వెళ్ళిపోతున్నప్పుడు సీతమ్మ తల్లి అరుస్తుంటుంది అనమాట రామ రామ రక్షించు రామ రక్షించు అని ఆ శబ్దానికి ఆ కేకలకి విని జటాయువు తెలుసుకుంటాడు ఇది దుష్టుడైన రావణుడు అపహరించేస్తున్నాడు సీతమ్మ తల్లిని అని చెప్పేసి తన శక్తి మేరకు పోరాడతాడండి అప్పుడు రావణాసురుడు ఏం చేస్తాడంటే ఆ పుష్పక విమానాన్ని దించి సీతమ్మ తల్లిని ఒక చెట్టు దగ్గర పెట్టి ఈ జటాయుతో యుద్ధం చేస్తాడనమాట యుద్ధం చేసి ఆఖరికి ఏంటంటే తన దగ్గర ఉండేటువంటి చక్రం లాంటి ఆయుధం అంట అది సంసైన్ అది ఒక ఖడ్గం దాంతో జటాయు యొక్క రెక్కలని నరికేస్తాడు ఏ పక్షికైనా రెక్కలు అనేది ప్రాణం సో రెక్కలు నరికేసరికి ప్రాణం కోల్పోకపోయినా కానీ జటాయు మాత్రం తన ప్రాణాలు చాలా జాగ్రత్తగా ఓర్పుతో పట్టుకొని ఈ విషయం రాముడు చెప్పేంతవరకైనా నేను బతకాలి అని చెప్పేసి కళ్ళు మూసుకొని రామ్ రామ్ రామ్ అని జపిస్తూ అలా ఉంటుందన్నమాట ఆ తర్వాత అందరికీ తెలుసు దశరథుడు కూడా చేయనటువంటి అంత్యక్రియల్ని రాముడు జటాయుకి చేస్తాడు అంత భాగ్యాన్ని పొందిందన్నమాట తర్వాత ఇంకొక విషయం ఉందండి ఇక్కడ అంటే దీనికి ముందుగా చెప్పాలి చెప్పలేదు విరాధుడు అని చెప్పేసి ఇతను కుబేర శాపం పొందినటువంటి ఒక రాక్షసుడు అన్నమాట అతను రాముడి మీదకి యుద్ధంకి వస్తాడు ఇదంతా ఏంటంటే ఈ దండకారణ్యంలో ఉన్నప్పుడు పంచవటి తీరాన అతను చచ్చిపోయిన తర్వాత రాముడు ఆ విరాధుని దేహానికి అంత్యక్రియలు చేస్తారండి ఇది చాలా మంచిగా తెలుసుకోవాల్సిన విషయం సో ఏదైనా శవ సంస్కారం కానీ అంత్యక్రియలు చేస్తే అంటే చూడండి రాముని యొక్క దయ అపారమైన దయ అతను విరాధుడు ఏంటంటే ఆ రాక్షసుని విడిచిపెట్టిన తర్వాత ఆ కుబేర శాపంలో అతను ఏదో గంధర్వుడు అనమాట చెప్తాడు రామ నీ దయ వల్ల నేను శాప విమోచన పొందానని చెప్పేసి అతను వెళ్ళిపోతాడు ఆ లోకానికి కానీ అతని శరీరానికి కూడా రాముడు అంత్యక్రియలు చేస్తాడు సో ఆ ధర్మాన్ని అంటే మనిషిగా ఉన్నప్పుడు ఆ ధర్మాలన్నీ పాటించాలి అన్నటువంటి సత్యాన్ని రాముడు ఆచరించి మనకు చూపించారు ఇప్పుడు మనం ఒక యాడ్ విని నెక్స్ట్ తరువాయి భాగంలోకి వెళ్దాం
2: సర్వీసెస్ అన్ని రకములైన ఆదాయపు పన్ను మరియు సెల్ఫ్ మేనేజ్డ్ సూపర్ ఫండ్ నెగటివ్ గేరింగ్ ఇంకా హోమ్ అండ్ బిజినెస్ లోన్ వ్యవహారాల కోసం ఆస్ట్రేలియా టాక్సేషన్ రంగంలో ఎంతో అనుభవజ్ఞులైన శ్రీ కూచి శ్రీనివాసరావు గారిని 02989378777 లేదా 04133622797 పై సంప్రదించండి. విన్స్ టాక్సేషన్ ఆఫీస్ ఇస్ ఇన్ జార్జ్ స్ట్రీట్ పారామటా. యూ డూ యోర్ బిజినెస్ అండ్ వీ డూ యోర్ బిజినెస్. Vince Taxation is a proud sponsor of Teluguvani on Radio 2 Triple O FM 98.5.
3: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au. Westmead Doctors is a proud sponsor of Telugu Vani on Radio 2 Triple O FM.
1: Adandi, neti karyakramanni meeru untunnaru Telugu Vani Radio 2 Triple O FM 98.5 మెగాహెర్ట్జ్ శబ్ద తరంగాలపై. మరొకసారి ఈ వారం ప్రశ్న అండి. మహాభారతంలో ఉన్నటువంటి సుభద్రాదేవికి రామాయణానికి ఉన్నటువంటి సంబంధం ఏమి? ఈ ప్రశ్నకి సమాధానం మీరు నాకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ ఈ నెంబర్కి తెలియజేయగలరు. 04353498445. అదే కాకుండా మీకు ఉన్నటువంటి ఏమైనా రామాయణానికి సంబంధించి ధర్మాలకు సంబంధించి ఏమైనా ప్రశ్నలు కానీ సందేహాలు కానీ ఉంటే మీరు నాకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మీ పేరు ప్రస్తావించి దాని గురించి కూడా మనం చర్చించుకోవచ్చు. సో ఆ విధంగా వెళ్తుంటే మతంగముని ఆశ్రమంలో ఆ సంఘటన అందరికీ తెలుసు. మతంగముని ఏంటంటే వారు ముందే చెప్తారనమాట శబరిదేవికి, రాముడు ఇక్కడికి వస్తాడు పురుషోత్తముడు, నీకు అతని దర్శన భాగ్యం లభిస్తుంది నువ్వు అంటే. వాళ్ళంతా కూడా ఆశ్రమం విడిచి వెళ్ళిపోతారు, కానీ అత ఆమెను మాత్రం శబరి మాతను మాత్రం ఆశ్రమంలో ఉండమని చెప్తారనమాట. ఆమె ఇంకా చూడండి, ఆమె ఎంత అదృష్టవంతురాలో ఆ క్షణం నుంచి కూడా ఇంకా రాముడు కోసమే పరితపిస్తుంటుంది అనమాట. ఆమె నా రాముడు రేపు వస్తాడు, నా రాముడు వస్తాడని చెప్పేసి ఆ దారిని శుభ్రపరచడం, తర్వాత నా రాముడు వస్తే ఆ రాముడికి ఈ పళ్ళు ఇవ్వాలని చెప్పేసి ప్రతిరోజు పళ్ళు సేకరించడం, ఇంకా ప్రతీది ఏంటంటే రాముడు ఇట్లా వస్తే నేను రాముడితో ఇట్లా మాట్లాడతాను. ఇంకా పూర్తిగా ఆమె షిగట్స్ చూడండి, ఈ ట్రాన్స్పోర్ట్ అవసరం అంటారు చూసారా, ఆ విధంగా ఆమె ఏంటంటే రామమయంలోకి పూర్తిగా వెళ్ళిపోతుంది అనమాట. అంతా రామమయం ఆమెకి, అంటే రాముడు దర్శనానికి ముందే ఆమె రాముడి యొక్క ప్రపంచంలోనే బతికేస్తుంటుంది అనమాట. సో ఆమె యొక్క నమ్మకానికి ఆ గురువుల యొక్క ఆశీర్వాద బలం వల్ల ఆమెకి రామలక్ష్మణుల యొక్క దివ్య దర్శనం, స్పర్శన, సంభాషణ అటువంటి మూడు కూడా కలుగుతాయి. తర్వాత రాముడు రామలక్ష్మణులు ముందుకెళ్ళిపోతూ అక్కడ మనకి మీ అందరు తెలుసు అది సుగ్రీవుడు తలదాచుకుంటాడు కదండి, అది వాటిని కిష్కింద అని అనుకుందాం, దగ్గరలో ఒక హిల్స్ ఉంటాయన్నమాట. అక్కడ తలదాచుకున్నప్పుడు సుగ్రీవుడు హనుమంతుడు ఇద్దరు చూస్తారు, కానీ ఇక్కడ నేరుగా అక్కడికి వెళ్ళిపోకుండా అసలు వానరులు వాళ్ళ యొక్క వంశ మూలం ఎట్లాగా జరిగింది అన్నది కొంచెం చర్చించుకుందాం. వానరులకి అందరు కూడా మూల పురుషుడు ఎవరంటే వృక్షరాజు అనమాట. ఇతన్ని బ్రహ్మ సృష్టిస్తాడండి. ఈ వృక్షరాజు బ్రహ్మ సృష్టించి చెప్తాడు, నీకు సమస్త శక్తులు నీకు నేను అందిస్తున్నాను, నీవు పలానా దిశగా వెళ్ళి అక్కడ నీ వంశాన్ని అభివృద్ధి పరచుకో అని చెప్పేసి ఆశీర్వదించి పంపించేస్తారు. అతను ఏమవుతుందంటే ఒక నీటి సరస్సులో అతని చిత్రాన్ని అతను చూస్తాడు. చూసేసరికి అతనికి ఇక్కడ ఏది ఎవరో లోపల ఉన్నారని చెప్పేసి, నాలాగే ఉన్నాడని చెప్పేసి నూతులు దూకుతాడు. ఆ నీటిలో దూకిన వెంటనే అతను స్త్రీ కింద మారిపోతాడు ఈ రుక్ష్రాజు అనేటువంటి అతను స్త్రీ కింద మారిపోయి అతనికి ఎందుకు అనిపిస్తుంది అనమాట సూర్యదేవుడి వైపు చూసి నేను స్త్రీ కింద మారిపోయాను నువ్వు నన్ను కరుణించు మళ్ళీ నా పురుష రూపం రా వచ్చేటట్టుగా అనుగ్రహించు అని చెప్పేసి సూర్యదేవుని ప్రార్థిస్తాడు మళ్ళీ ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఇంద్రుణ్ణి కూడా అతను ఈ విధంగానే సహాయం చేయమని అర్థిస్తాడు అనమాట అట్లాగా సూర్యదేవుణ్ణి ఇంద్రుణ్ణి అర్థించడం వల్ల ఆ స్త్రీకి సూర్యభగవానుడి అంశతో సుగ్రీవుడు పుడతాడనమాట సుగ్రీవుడు పుట్టి తర్వాత ఇంద్రుని యొక్క అంశతో వాలి పుడతాడు ఇలా పుట్టిన వెంటనే అంటే ఆమె స్త్రీగా ఉన్నది కదండి పుట్టిన వెంటనే ఆమె రూపం మళ్ళీ పురుషుడి కింద మళ్ళీ వృక్షరాజు కింద మారిపోతాడు చాలా చిత్రంగా ఉంటుంది ఆ తర్వాత ఇంకా ఆ వంశం అనేది మళ్ళీ రకరకాల బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహం వల్ల బాగా విస్తరిస్తుంది అనమాట కానీ ముఖ్యంగా ఏంటంటే సుగ్రీవ వాలీలు ఆ విధంగా జన్మిస్తారు ఇద్దరు కూడా సోదరులు ఒకసారి ఏమవుతుందంటే వాలి యొక్క బలం అందరికీ తెలుసు మనకి ఎదుటివాడు తనతో పోరాడుతున్న వాడి బలం కూడా అర్ధబలం లాగేసుకుంటాడు అంత శక్తి ఉంటుంది వాలికి సో ఒకసారి ఏంటంటే మాయావి అనే అతని యొక్క పుత్రుడు మయుడు అనమాట అతడు అతని సోదరుడు దుందుబి ఈ మయుడు ముందు వాలితో యుద్ధానికి వస్తాడు తర్వాత యుద్ధంలో వాలి ఏంటంటే వాడిని చంపేస్తాడు నా సోదరుడు మయుడిని చంపిస్తామని చెప్పేసి ఆగ్రహంతో దుందుబి అని చెప్పేసి చాలా ఇంకా అంటే పొడవాటి తాటి చెట్టు అతనికి మోకాలు చెప్పకి కూడా అంత స్థాయి కూడా రాదనమాట అతను అంత ఎత్తుగా ఉంటాడు అటువంటి దుందుబితో కూడా వాలి పోరాడి వాడిని హతమారుస్తాడు హతమార్చిన తర్వాత ఆ విజయ గర్వంతో అహంకారంతో ఏం చేస్తాడంటే ఆ శరీరాన్ని కాలుతో గట్టిగా తంతాడు అనమాట అంటే పార్థివ దేహాన్ని ఆ తంతే ఆ శరీరం వెళ్ళి మతంగముని ఆశ్రమం దగ్గర పడిపోతుంది ఆశ్రమం మీద పడిపోతుంది ఒక రకంగా చెప్పాలంటే పడిపోయి ఆ దుందుబి యొక్క మాంసం ఆ చర్మ రక్తం ఈ ముద్దలన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ ఒంటి మీద ముఖం మీద పడిపోతాయి అన్నమాట సో ఇటువంటి దుశ్చర్య చేసింది ఎవరు అని చెప్పేసి ఈ దుందుబి ఏంటంటే ఒక ఎద్దు రూపంలో పోరాడతాడు సో చచ్చిపోయిన తర్వాత ఆ ఎద్దు రూపంలోనే ఉంటుంది ఆ స్కెలిటన్ అంటాం కదండి కార్కాస్ అది దాని తంతే అట్లా అవుతుంది సో మతంగముని తెలుసుకొని శపిస్తాడు ఏమని అంటే ఓ వాలి నీకెంత గర్వంతో విర్రవీగుతున్నావు కదా నువ్వు ఈ ప్రాంతం వైపు చూసినా ఇక్కడ అడుగుపెట్టినా నీ తల 1000 ముక్కలు అయిపోవాలి అని చెప్పేసి అతను మతంగముని శపిస్తాడు అన్నమాట సో ఆ శాపం ఏంటంటే సుగ్రీవుడికి వరం కింద మారుతుంది సో అది కూడా చెప్పాలి మీకు మీకు తెలుసు ఈ మాయావిని చంపే క్రమంలో ఇది చాలా చాలా శక్తివంతుడు అనమాట ఈ మయపుత్రుడు మాయావి వీళ్ళు యుద్ధం చేస్తూ చేస్తూ కూడా ఒక లోతైనటువంటి కొండగుహలో దూరిపోతారు అప్పుడు వెళ్ళిపోయే ముందు సుగ్రీవుడు వాలి అంటాడు సుగ్రీవుడికి నా కోసం 15 రోజులు నువ్వు ఇక్కడ వేచి చూడు నేను రాకపోతే 16వ రోజున ఈ యొక్క గుహ యొక్క ద్వారాన్ని బంధించేసి నువ్వు కిష్కింద రాజ్యానికి పో అని చెప్పేసి చెప్తాడు సో వాళ్ళ అన్న చెప్పిన మాట ప్రకారంగా అతడు 15 రోజులు కాదు 30 రోజులు ఉంటాడు పూర్తిగా 30 రోజులు ఉన్నా కానీ వాలి రాడనమాట తీరా 30వ రోజు ఏమవుతుంది ఆ గుహ నుంచి రక్తం కూడా వస్తుంది సో సుగ్రీవుడు అనుకుంటాడు ఏదో జరిగిపోయింది వాలిని చంపేసినట్టు ఉన్నాడు అంత శక్తివంతుడు బయటకు వస్తే నన్ను చంపేస్తాడని చెప్పేసి ఆ గుహని చాలా జాగ్రత్తగా ఆ రాళ్ళన్నీ పేర్చేసి రాకుండా కష్టంగా రావడానికి చాలా కష్టమయ్యేటట్టుగా పెట్టి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి రాజ్యాన్ని చెప్తాడు ఏ విధంగా జరిగిందంటే సరే జరిగిందే జరిగిపోయింది రాజ్యానికి రాజు ఉండాలి కదని చెప్పేసి సుగ్రీవుని అందరూ కూడా రాజు కింద పట్టాభిషిక్తిని చేస్తారు ఆ పట్టాభిషేకం జరిగిన 2వ రోజే వాలి వచ్చేస్తాడు వచ్చేసి ఈ సుగ్రీవుడు రాజు కింద పట్టాభిషిక్తుడు అయ్యాడన్న విషయం తెలుసుకొని చాలా దుందుకుడు స్వభావంతో ఏమాత్రం సుగ్రీవుణ్ణి అసలు విచారించకుండా సమాధానం అడగకుండా ఇంకా చాలా హీనాతిహీనంగా చూస్తూ అవమానిస్తూ రాజ్యం నుంచి బహిష్కరిస్తాడనమాట. బహిష్కరించి సుగ్రీవుని యొక్క భార్యను మాత్రం సుగ్రీవునితో పాటు వెళ్ళడానికి ఒప్పుకోడు. ఆ భార్యను కూడా తన దగ్గర ఉంచుకొని అట్లాగా చేస్తాడు. సో ఇది జరుగుతుందన్నమాట. సో ఆ మతంగముని శాపం వల్ల ఆ మతంగముని ఆశ్రమం దరిదాపుల్లో కూడా వాలి రాడు కాబట్టి అక్కడ తలదాచుకుంటాడు. సో ఇక్కడ మీ మనందరు తెలుసు ఏంటి అంటే రామలక్ష్మణుల్ని హనుమంతుడు చూడడం, వాళ్ళతో సంభాషించడం, తర్వాత సుగ్రీవుడికి రాముడికి మైత్రీ బంధం ఏర్పరచడం. అక్కడ ఒప్పందం ఏంటంటే రాముడు అంటాడు, నేను నిన్ను నీకు ఇష్టంగా రాజ్యానికి రాజు కింద చేస్తాను, నీ భార్యను నీకు తిరిగి అప్పగిస్తాను, వాలిని చంపుతాను, తర్వాత అందుకు అనుగుణంగా నువ్వు నాకు సీతాన్వేషణకు సహాయపడాలి అని చెప్పేసి ఒప్పందం. సో అది తెలుసు కదా మనకి. మొదటి రోజు వాలి సుగ్రీవులు యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో ఏంటంటే రాముడు వాలిని చంపడు. అప్పుడు సుగ్రీవుడు బాగా దెబ్బలు తింటాడు. తిరిగి వచ్చి రాముని అడుగుతాడు, రామ ఏంటి నీ మీద ఆశలు పెట్టుకొని యుద్ధం చేశాను, నాకు బాగా బడితపూత జరిగింది, నువ్వు ఎందుకు చంపలేదు వాలిని అంటే. అప్పుడు అసలు యుద్ధానికి ముందు వాలి యొక్క భార్య తారాదేవి అన్నమాట, ఆమె అంటుంది అతను రాముడు మహాపరాక్రమశాలి, సాక్షాత్తు పరమాత్ముడే మానవ రూపంలో వచ్చాడు అంటే వాలి ఒక మాట అంటాడు, అటువంటి పరమాత్ముడికి అందరినీ కూడా సమానంగా చూస్తాడు, నన్ను మాత్రం ఎందుకు చంపుతాడు అన్న భావంతో వెళ్తాడనమాట ఎంత ధైర్యంగా. సో ఆ భావాన్ని అనుసరించి రాముడు కూడా ఇద్దరిని కూడా సరిసమానంగా చూస్తాడనమాట ఆ మొదటి రోజు యుద్ధంలో. అప్పుడు ఇదే విషయం సుగ్రీవుడు చెప్తాడు, చూడు సుగ్రీవ నాకు నీకు వాలికి నాకు ఏమాత్రం భేదం తెలియబడలేదు, నాకు ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు రూపురేఖల్లోని అన్నిట్లో కూడా, అంటే బాహ్యంగా అనమాట. కానీ అంతర్దృష్టిలో యాక్చువల్గా ఏంటంటే రాముడికి ఇద్దరు సమానం అనమాట, అందుకే వాలిని అప్పుడు చంపలేదు. కానీ బయటికి మాత్రం రాముడు ఈ విధంగా చెప్తాడు, రూపురేఖల్లోని తర్వాత మేనరిజమ్స్ అంటారు కదండి వాటిలన్నింటిలో కూడా నాకు మీ ఇద్దరి మధ్య భేదం కనపడలేదు అని చెప్తాడు. కానీ రెండు రోజు కూడా చెప్తాడు, నువ్వు యుద్ధానికి మళ్ళీ నీ అన్నని పిలు, కానీ ఈసారి నీ మెడలో పూలమాల వేస్తానని చెప్పి సుగ్రీవుని మెడలో రాముడు పూలమాల వేస్తాడనమాట. ఆ పూలమాల సంకేతం ఏంటంటే నా అనుగ్రహం ఇప్పుడు నీపై పరిపూర్ణంగా ఉన్నది అని అన్న సంకేతం అనమాట. సో రెండో రోజు కూడా సుగ్రీవుడు ఆ రాజ్యం దగ్గరికి వెళ్ళి కోటగుమ్మం దగ్గర గట్టిగా అరుస్తాడనమాట, ఏ వాలి రా నాతో యుద్ధం అనేసి. ఆ శబ్దం విని వాలి పరిగెడతాడనమాట. పరిగెత్తి అప్పుడు తారాదేవి మళ్ళీ అడ్డుపడుతుంది, నిన్న ఓడిపోయిన వాడు ఈరోజు ఎందుకు వచ్చాడు మనం ఆలోచించి నువ్వు నాకు ఎందుకు కీడు తలపెడుతుంది అది అంటే వాలి ఏం పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. యుద్ధానికి పిలిచినప్పుడు వెళ్ళాలి, ఇవన్నీ పట్టించుకోడు, శకునాలు ఇవన్నీ నేను పట్టించుకోని చెప్పి వెళ్ళిపోతాడు. ఇద్దరు కూడా ఘోరాతి ఘోరంగా యుద్ధం చేస్తారు. ఆ యుద్ధంలో మీకు తెలుసు రాముడు బాణాన్ని సంధిస్తే ఆ బాణం దెబ్బకి వాలి గుర్రం తిరిగి నేల మీద పడిపోతాడు. పడిపోయిన తర్వాత ఏమవుతుందంటే వాలి ఏంటంటే బాగా, అతను కూడా ఒక రకమైనటువంటి తపస్సంపన్నుడే, అతను మళ్ళీ పద్మాసనం వేసుకొని నిటారుగా కూర్చొని ఉంటాడనమాట. ఉండి రాముడికి ఒక ప్రశ్న సంధిస్తాడు, రామ నువ్వు అసలు చెప్పు, వానరజాతి రాజు అంటే నన్ను నువ్వు ఏ కారణంతో చంపావు, నన్ను చంపడం వల్ల నీకు దోషం రాలేదా, నువ్వు పాపం చేయలేదా అని. నిజంగానే పాపం చేసాడు అన్న ఉద్దేశంతో ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు రాముడు ఏంటంటే అక్కడ చాలా ధర్మాలు చెప్తాడు, ఏంటంటే సోదరుని యొక్క భార్య ఒక మనిషి అనమాట, ఒక మనిషికి ఏంటంటే తన సోదరుని యొక్క భార్య, తన కోడలు, చెల్లెళ్ళు కానీ అక్కలు కానీ సహోదరులు కానీ వీరంతా కూడా తన కూతురుతో సమానంగా చూడాలి, వీరి పట్ల చెడు ఆలోచనలు చెడు దృష్టి కలిగిన వాడు హీనుడితో సమానము, నువ్వు ఈ సోదరుని యొక్క భార్యని ఇలా అపహరించి నీ దగ్గరే పెట్టుకున్నావు, అది నువ్వు చేసినటువంటి చాలా పెద్ద తప్పది అని చెప్పి రాముడు వాలికి చెప్తాడనమాట. తర్వాత వాళ్ళతో సంభాషించుకుంటారు. తర్వాత వాలి ప్రాణాలు వదిలేస్తాడు అప్పుడు తారాదేవి ఏంటంటే ఇక చాలా చాలా దైన్యంగా ఏడుస్తుంది అప్పుడు ఆమె కూడా రాముని ప్రశ్నిస్తుంది గట్టిగా అప్పుడు నా పరిస్థితి ఏంటి నా కొడుకు అంగదుడి పరిస్థితి ఏంటి ఇప్పుడు సుగ్రీవుడు అంగదుడిని మంచిగా చూస్తాడు అనుకుంటున్నావా అది ఇది అంటే అప్పుడు రాముడు భరోసా ఇస్తాడనమాట సుగ్రీవుడు చెప్తాడు అంగదుడిని నువ్వు నీ సొంత కొడుకులాగా చూసుకోవాలి అంటే అక్కడికి అది అయిపోతుంది తర్వాత సుగ్రీవు పట్టాభిషేకం అంతా అయిపోతుంది మరొక ఇంకో విషయం మర్చిపోయిందా చెప్పడం రాముడు చెప్తాడనమాట ఏంటి వాలికి ఈ సంభాషణ జరిగినప్పుడు రాజు తనే పాపపు నీడలో ఉంటే తన రాజ్యంలో ప్రజలను ఏ విధంగా రక్షిస్తాడు అంటే నువ్వే పాపం చేసి పాపపు నీడలో ఉంటే నువ్వు నీ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను నువ్వు ఏ విధంగా రక్షిస్తావు అని చెప్పేసి వాలిని ప్రశ్నిస్తాడు సరే అండి ఇప్పుడు ఒక పాట విందాము ఈలోపు మీరేమైనా ప్రశ్నలు నేను చూస్తాను అది కూడా ఏమంటే

ശമുഖകം പണം ബടവാകൃത ബടബട ദേവന രഘുപതി ശായ

0: Westmead Doctors is a medical centre committed to total family care. Westmead Doctors has a GP, allied health and many specialist services. Westmead Doctors have a psychologist, physiotherapist, dietitian, podiatrist and breastfeeding consultant. It also has paediatricians, newborn specialists and a physician who specialises in the health of elderly and senior citizens. Please note that Westmead Doctors have Telugu and Hindi speaking GPs and specialists. Westmead Doctors is located within the Coles complex on Darcy Road, Westmead. Westmead Doctors is open 7 days a week and bulk billing is available. You can walk in or make an appointment by phoning 9687 4000 or online via our website www.westmeaddoctors.com.au.
1: Are you looking for a comprehensive dental checkup and clean? At Lily's Dental, we offer a full checkup and clean for only $150. We also offer free consultations for all cosmetic treatments. Plus, great news for families. Kids who are eligible for $1,132 from Medicare, which is bulk billed for your convenience. And here's an extra treat. When you book an appointment for your child, they will receive free movie tickets once they complete their treatment. Visit us at 250 Marylands Road, Marylands 2160, and don't miss out. Call us today at 867-75720 to book your appointment. We look forward to taking care of your smile at Lily's Dental.
2: TaxStar, Taxation and Accounting Services. Anni rakala aadayapu pannu, business tax returns, GST, capital gains, new business setup, self-managed super fund, mariyu payroll services koraku Australian taxation and accounting rangamulo apara anubhavagnulu ainatvanti Shri Raja Yelamanchi garini 0433428744 leda raja@taxstar.com.au dwara sampradinchagalaru. Viri office address suit 208 34dam way Oran Park. TaxStar Pty Limited is proud sponsor of Telugu Vani Radio Mariyu Sydney Telugu Association.
3: Adandi meeru vintunnaru Telugu Vani Radio 2000 radio station on 98.5 FM megahertz tarangalpai. Manu manchiga Ramayanani చర్చించుకుంటూ ఆ మధురానుభూతిలో తెలియడుతున్నాము. మరొక్కసారి ఈ వారం ప్రశ్న మరోసారి అడుగుతున్నాను. ఈ వారం ప్రశ్న విజేతకి స్వాగత్ బిర్యానీ వారు తరపు నుంచి $25 విలువగల టేక్అవే వౌచర్ కూడా మీకు అందుతుందండి. ప్రశ్న ఏంటంటే, మహాభారతంలో అర్జునుడి యొక్క భార్య సుభద్రాదేవికి రామాయణానికి ఉన్నటువంటి సంబంధమేమి? ఇది మీరు నాకు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయగలరు. నెంబర్ 0435349845. అదండి. ఇంకా ఇప్పుడు సుగ్రీవుని పట్టాభిషేకం అది అయిపోయింది. తర్వాత అప్పుడు ఏమవుతుందంటే మనందరూ తెలుసు, అంటే దాన్ని అంటే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. సో సుగ్రీవుడు చెప్తాడు రాముడికి, రామ వర్షాకాలంలో ఇవన్నీ అంతగా అన్వేషణ కార్యక్రమాలు అంత విజయంగా జరగవు, వర్షాలు తగ్గిన తర్వాత మనం ప్రారంభిద్దామంటే రాముడు కూడా అది ఒప్పుకుంటాడనమాట. సో తర్వాత ఈ వర్షాలు ఆగిపోయిన తర్వాత సుగ్రీవుడి నుంచి మళ్ళీ ఎటువంటి సంకేతం రాదు. తర్వాత రాముడు గుర్తు చేయమంటాడు, వాలిని పంపిన మార్గం అది ఇంకా తెరిచే ఉన్నది అని చెప్తున్న హెచ్చరించడానికి అన్నట్టుగా లక్ష్మణుడు వెళ్తాడు. తెలుసు మీకు అక్కడ జరిగే సంభాషణ అంతా కూడా. హనుమంతుడు సుగ్రీవుని యొక్క మంత్రి, సుగ్రీవుని కూడా మంచిగా చెప్తాడు, నువ్వు అట్లా జాప్యం చేయొద్దు, మీ వెంటనే సమాయత్తం చేయని చెప్పేసి. ఇక్కడ చాలామందికి తెలియదండి, కానీ సుగ్రీవుడికి అప్పటి ప్రపంచ భౌగోళిక

పరిస్థితుల మీద సంపూర్ణ అంటే ఇంకా నిష్ణాతులు అంటారు సార్ అటువంటి అభిప్రాయం ఉంటుంది అంటే లోతైనటువంటి విశ్లేషణ అభిప్రాయం ఉంటుంది అతనికి మొత్తం సప్తఖండాలు ఏంటి ఎక్కడ ఏ ప్రాంతంలో ఇవి ఏ విశేషం ఉన్నది ఏ ప్రాంతంలో ఎవరు ఉంటున్నారు వాళ్ళ దగ్గర వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఆపద ఏమైనా ఉన్నదా ఇటువంటి విషయాలన్నీ కూడా తెలుసు సో తన యొక్క వానర సైన్యంలో ఉన్నటువంటి కొంతమంది ప్రముఖుల్ని అంటే ముఖ్యంగా కమాండర్ ఇన్ చీఫ్స్లో ఉంటారు కదండి వాళ్ళని ఆధ్వర్యంలో ఉత్తర దిక్కుగా కొంతమందిని తూర్పు పడమర మూడు దిక్కులు పంపించి అంగదుడు జాంబవంతుడు హనుమంతుడు ఇంకా కొంతమంది ఉంటారు వాళ్ళకి వాళ్ళందరికీ కూడా అంగదుణ్ణి నాయకుడిగా పెట్టి ఈ దక్షిణ దిశగా వెళ్ళమంటాడు అన్నమాట దక్షిణ దిశగా వెళ్తే వాళ్ళకి మొత్తం మార్గంలో చెట్లు తర్వాత గుహలు కొండలు కోండలు అన్నీ కూడా పరికించి అలా అన్నీ చూస్తారు వాళ్ళకి భారతదేశం యొక్క దక్షిణ ప్రాంతం వరకు తీర ప్రాంతం వరకు వెళ్ళిపోయే క్రమం వరకు వాళ్ళకి ఏం జాడ తెలియదు ఆ మార్గంలో మధ్యలో ఏంటంటే వాళ్ళకి స్వయంప్రభ అని ఒక గంధర్వ రాజు కుమార్తె అన్నమాట ఆమె ఒక కొండ గుహ దగ్గర తపస్సు చేసుకుంటూ ఉంటుంటుంది ఆమె మనకి హేమ అని ఒక అప్సరా పేరు మీరు విని ఉంటారు ఆమె యొక్క స్నేహితురాలు అన్నమాట ఈమె సో ఈమె గురించి ఎందుకు చర్చించుకుంటున్నాం అంటే ఈమె తపస్సు చేసుకున్న క్రమంలో ఆమెకి బ్రహ్మ ఇదివరకే వరం ఇస్తాడనమాట నువ్వు అట్లా తపస్సు చేసుకుని ఉన్నప్పుడు పరమపురుషుడు శ్రీరామచంద్రుడు తన భార్య యొక్క అన్వేషణలో కొంతమంది తన అనుయాయులు వస్తారు వాళ్ళకి నువ్వు కొంచెం సహాయం చేయు అని సహాయం చేసిన తర్వాత నీకు రాముని యొక్క దర్శనం మనోనేత్రంలో కలుగుతుంది అని అట్లా ఆశీర్వదిస్తారు సో ఆమె బ్రహ్మ చెప్పిన మాట ప్రకారంగానే ఈ సేన అంతా కూడా ఆమె దగ్గరికి వచ్చి మామూలుగా చూస్తే ఏమి అడుగుతుంది మీరు ఎవరి కోసం వచ్చారు ఏంటి మీ కార్యం అంటే వాళ్ళు చెప్తారు ఇలాగా అప్పుడు ఆమె చెప్తుంది అనమాట ఎందుకంటే ఆమెకు తెలుసు కాబట్టి ఆమె అంటది సీతమ్మ తల్లి రాముడిని రావణాసురుడు అపహరించి పట్టుకెళ్ళాడు దక్షిణ దిశగా ఇంకా సముద్రం అవతలే ఉంది లంక అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి ఆమె చెప్తుంది ఆమె వాళ్ళకి మంచిగా తినడానికి కొన్ని పళ్ళు ఇటువంటివన్నీ కూడా సమకూరుస్తుంది ఆమె ఆ విధంగా జరిగి వాళ్ళు ఇంకా ముందుకెళ్తారు అక్కడ ఏమవుతుందంటే ఈ సంపాతి జటాయు అనే ఇద్దరు సోదరులండి జటాయు తెలుసు కదా మీకు రావణాసుతో పోరాడి చచ్చిపోయాడు వాడు వాళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళ చిన్నతనం యుక్త వయసులో ఉన్నప్పుడు సూర్యమండలానికి ఎవరు ముందెళ్తారా అని చెప్పి పోటీ పెట్టుకొని పోటీకి వెళ్ళిపోతుంటారు సూర్యమండలం దరిదాపుకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఆ యొక్క తాపం వేడికి రెక్కలు కొంచెం కాలిపోయి కింద పడిపోతారు అనమాట మళ్ళీ అంటే అంత ఉన్నతమైన స్థితి నుంచి మళ్ళీ భూమండలం మీదకి పడిపోతారు ఆ క్రమంలో ముఖ్యంగా సంపాతికి బాగా తన యొక్క రెక్కలు ఏంటంటే బాగా దెబ్బతింటాయి తను ఎగరలేని స్థితిలో ఉంటాడు తన సంపాతి యొక్క కొడుకు ఏంటంటే తనకి ఆహారం అదే అందిస్తూ ఉంటాడనమాట సో అప్పుడు అతను ఈ బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంటాడు నాకు నిన్న ఈ స్థితి నుంచి బయటపడే మార్గం లేదా అంటే అతనికి బ్రహ్మదేవుడు కాదు క్షమించాలి ఒక ఋషి అన్నమాట ఋషి పేరు నాకు ప్రస్తుతం గుర్తులేదు కానీ అతను చెప్తాడు ఇలాగ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు యొక్క అనుయాయులు సీతాన్వేషణ కోసం వస్తారు వాళ్ళకి నువ్వు కొంచెం సహాయం చేయు నువ్వు చేసే సహాయాన్ని వెంటనే నీకు రాముని అనుగ్రహం వల్ల నీ రెక్కలు నీకు తిరిగి వచ్చేస్తాయి నువ్వు మళ్ళీ యవ్వన స్థితి పొందుతావు అని చెప్పేసి అంటాడనమాట ఆ ఋషి సో ఇవి అంత అంగదులు హనుమంతుడు జామంతుడు అందరూ ఏంటి సంపాతికి తారసపడతారు అంటే వాళ్ళు ఎక్కడైతే చర్చించుకుంటున్నారో ఆ కొండ పైన సంపాతి ఉంటాడనమాట వీళ్ళ మాటలు వింటాడు విని చెప్తాడు నాకు ఈ విధంగా అదే తన వృత్తాంతం అంతా చెప్తాడు నాకు అంత సమయం లేదురా బాబు త్వరగా చెప్పు నేను సహాయం చేస్తానంటే సాధారణంగా సంపాతి జటాయు ఆ జాతి పక్షులకి 400 యోజనాలు అంటే ఒక యోజన అంటే 8 మైళ్ళు 400 యోజనాలు అంటే 3200 మైళ్ళ దూరం వరకు చూడగలం కానీ ప్రస్తుతం నేను వృద్ధాప్య దశలో ఉన్నాను కాబట్టి అంత చూడలేను 100 యోజనాలు మాత్రమే చూడగలను
అని చెప్పి 100 యోజనాలు అంటే 100x8 అంటే 800 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి రావణ లంక అతను కనబడుతుందన్నమాట. అందులో అశోకవనంలో సీతమ్మ తల్లి చెట్టు వృక్షం కింద ఉండడం అనేది సంపాతి ప్రత్యక్షంగా చూస్తాడు, చూసి చెప్తాడనమాట, నాకు కనబడుతుంది సీతమ్మ తల్లి అని చెప్పేసి. ఆ మాట చెప్పిన వెంటనే అతనికి రెక్కలు వచ్చేస్తాయండి, యవనస్థితి వస్తుంది. అతను అంతకుముందు ఏంటంటే నేను మీకు చాలా సహాయం చేస్తాను అంటాడు, కానీ అతని రెక్కలు యవనం వచ్చేసరికి ఆ ఉత్సాహం ఉత్తేజితుడైపోయి ఇదివరకు ఇచ్చిన మాట మర్చిపోయి ఎగురుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో వీళ్ళు అక్కడ చర్చించుకుంటారు, మనలో 100 యోజనాలు ఎగిరి రావగల మళ్ళీ తిరిగి కూడా రావాలి, ఇంత శక్తి ఎవరికి ఉన్నదంటే. అంగుదని అంటాడు నేను వెళ్ళగలను కానీ తిరిగి వస్తానో లేదా అనే సందేహం ఉన్నదంటాడు. జాంబోందని అంటాడు నేను ముసలోడిని అయిపోయాను, నేను వామనవతార సమయంలో భూమండలంతా కూడా 14 నేను ప్రదక్షిణ చేశాను కానీ ఇప్పుడు నాకు అంత శక్తి లేదు, నేను ఎగరలేను అంటాడు. అలాగే మిగతా వాళ్ళు కొంతమంది ఉంటారు, వృషసేనుడు అని కొంతమంది ఎవరు ఉంటారు, వాళ్ళంతా అంటారు నేను 30 వెళ్ళగలను ఎట్లా ఎట్లా అనుకుంటారు. అప్పుడు జాంబవంతుడు ఏంటంటే హనుమంతుడికి శాపం అంత తెలుసు జాంబవంతుడికి, సో హనుమంతుడికి చెప్తాడు నీ శక్తి అపారం హనుమంత నీకు తెలీదు అని గుర్తు చేసిన వెంటనే హనుమంతుడికి ఎవరైనా తన శక్తి గుర్తు చేసిన వెంటనే శక్తి వస్తుంది అన్నటువంటి ఋషుల యొక్క శాపం యొక్క నిబంధన అనమాట. ఎవరైతే గుర్తు చేస్తారో అప్పుడు నీకు శక్తి వస్తుందని. సో ఎప్పుడైతే జాంబవంతుడు గుర్తు చేస్తాడో హనుమంతుడు తనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆత్మవిశ్వాసం అంటే ఆత్మరాముడు నాలోనే ఉన్నాడు అన్నటువంటి విశ్వాసం అతనిలో కలుగుతుంది, ఆ శక్తి అతనికి వచ్చేస్తుంది అన్నమాట. సో ఈ కార్యక్రమం ముందుకి వెళ్ళబోయే ముందు ఇప్పుడు మనం వార్తలను విందామండి. శ్రీమతి పుష్ప కాకాయ్య గారు మనకి సవివరంగా వార్తలను అందిస్తున్నారు, అది మనం ఇప్పుడు విందాం.

0: తెలుగువాని శ్రోతలకు నమస్కారం ఈనాటి వార్తలను మీకు అందిస్తున్నది పుష్ప కాకాని ముందుగా అంతర్జాతీయ వార్తలు తెలుసుకుందాం గ్లోబల్ ట్రేడ్ తనిఖీలు మరియు ఎగుమతుల సుంకాల నియంత్రణ గత కొన్ని సంవత్సరాలుగా చైనాపై అమెరికా విధించిన భారీ ఆంక్షలు దిగుమతుల సుంకాలను తప్పుదోవ పట్టించడానికి అనేక చైనా కంపెనీలు ట్రాన్స్షిప్మెంట్ అనే అక్రమ పద్ధతిని పాటిస్తున్నాయి అంటే చైనా నుండి నేరుగా అమెరికాకు సరుకులు పంపకుండా వియత్నాం మెక్సికో లేదా ఇతర ఆసియా దేశాల మీదుగా సరుకులను లేబుళ్లు మార్చి పంపుతున్నాయి దీనిని అరికట్టేందుకు అమెరికా కస్టమ్స్ విభాగాలు తనిఖీలను అత్యంత కఠినతరం చేశాయి దీనివల్ల భారత్ ఆగ్నేయాసియా దేశాల నుండి నిబంధనల ప్రకారం నేరుగా వెళ్లే చట్టబద్ధమైన ఎగుమతులకు కూడా క్లియరెన్స్ రావడంలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది ఫలితంగా అంతర్జాతీయ సరఫరా గొలుసు గ్లోబల్ సప్లై చైన్ నెమ్మదించి ఎగుమతిదారుల వ్యయం పెరుగుతోంది అంతర్జాతీయ చమురు మార్కెట్లు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మధ్య ప్రాచ్యంలో భూరాజకీయం ఉద్రిక్తతలు మరియు ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తి కోతలపై తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరల్లో విపరీతమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి ముడి చమురు ధర స్థిరంగా లేకపోవడం వల్ల ఆసియా పెసిఫిక్ రీజనల్ రవాణా ఖర్చులు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలపై ద్రవ్యోల్బణం ఒత్తిడి పెరుగుతోంది ఆస్ట్రేలియా భారత్ వంటి దిగుమతులపై ఆధారపడే దేశాల్లో ఇంధన ధరల మార్పులు స్థానిక మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి ఇప్పుడు జాతీయ వార్తలు తెలుసుకుందాం 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 1057 మందికి శౌర్య సేవా పతకాల ప్రకటన 79వ స్వాతంత్ర దినోత్సవ సన్నాహాల్లో భాగంగా ప్రతి సంవత్సరం లాగే కేంద్ర హోం శాఖ దేశ రక్షణ అంతర్గత భద్రత మరియు పోలీసు వ్యవస్థల్లో విశిష్ట సేవలు అందించిన వారికి జాతీయ పతకాలను ప్రకటించింది ఈసారి ప్రకటించిన 1057 పతకాల జాబితాలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించిన బలగాలు సైబర్ నేరాలను అరికట్టడంలో ప్రతిభ చూపిన ఏపీ తెలంగాణ పోలీసు అధికారులకు పెద్దపీట వేశారు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనుండగా పతక గ్రహీతలను ప్రత్యేకంగా సత్కరించనున్నారు దేశవ్యాప్త డిజిటల్ జనగణన సంసిద్ధత కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వచ్చిన దేశవ్యాప్త జనగణన ప్రక్రియ ఆధునిక సాంకేతికతతో వేగవంతంగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది భారతదేశ చరిత్రలోనే మొదటిసారిగా ఈ జనగణనను పూర్తిగా డిజిటల్ రూపంలో మొబైల్ యాప్ ద్వారా నిర్వహించబోతున్నారు ఈ డేటా ద్వారా దేశంలో జనాభా మార్పులు విద్య ఉపాధి స్థితిగతులు ఖచ్చితంగా తెలుస్తాయి భవిష్యత్తులో పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన మరియు సంక్షేమ పథకాల కేటాయింపులకు ఈ డిజిటల్ జనగణన గణాంకాలే అత్యంత కీలకంగా మారనున్నాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ వార్తలు తెలుసుకుందాం అమరావతి రాజధాని పునర్నిర్మాణానికి 5 సూత్రాల రోడ్ మ్యాప్ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనులను పరుగులు తీయించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 ప్రధాన సూత్రాల విధానాన్ని ప్రకటించారు ఇందులో భాగంగా పరిపాలనా నగరం ఆర్థిక వ్యవస్థ అత్యాధునిక రవాణా వ్యవస్థ పర్యావరణ సమతుల్యత మరియు స్మార్ట్ గవర్నెన్స్ లను మేలవించి నిర్మాణాలు చేపడుతున్నారు. వరల్డ్ బ్యాంక్ మరియు ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లభ్యమయ్యే నిధులతో పాటు ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా అమరావతిని రాబోయే 5 ఏళ్లలో అంతర్జాతీయ శ్రేణి నగరంగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. పరిశ్రమల విస్తరణ కోసం 100,000 ఎకరాల భూ బ్యాంక్. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే పారిశ్రామికవేత్తలకు స్థల కేటాయింపులో ఎలాంటి ఆలస్యం జరగకుండా ఉండేందుకు APIIC ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో 100,000 ఎకరాల భూ బ్యాంక్ను సేకరించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. కృష్ణపట్నం, విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్ల పరిధిలో ఈ భూములను గుర్తించి విద్యుత్, నీరు, రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్లగ్ అండ్ ప్లే మోడళ్లలో కంపెనీలను అందించనున్నారు. దీనివల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇప్పుడు తెలంగాణ ప్రాంతీయ వార్తలు తెలుసుకుందాం. ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ నిరుపేదలకు సొంతింటి ధీమా. హైదరాబాద్ మహానగర పరిధిలో స్థలం కొరత తీవ్రంగా ఉన్నందున చెదరపు అడుగులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సాంప్రదాయ ఇళ్లకు బదులుగా ఇందిరమ్మ హౌసింగ్ టవర్స్ బహుళ అంతస్తుల సముదాయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో 1,00,000 ఇళ్లను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మురికివాడల నిర్మూలన, నిరుపేదల జీవన ప్రమాణాలు పెంచడమే ధ్యేయంగా GHMC సరిహద్దుల్లో ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ ముమ్మరమైంది. పారదర్శకంగా అర్హులను ఎంపిక చేసేందుకు ప్రత్యేక సర్వే బృందాలు రంగంలోకి దిగాయి. టీహబ్ బ్లూ ప్రింట్ ఫౌండర్ ఫెలోషిప్. ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ ఇన్నోవేషన్ సెంటర్ అయిన హైదరాబాద్లోని టీహబ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు డీప్ టెక్నాలజీ రంగాలు లక్ష్యంగా 12 నెలల సుదీర్ఘ బ్లూ ప్రింట్ ఫెలోషిప్ను ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం ద్వారా ఎంపిక చేసిన కొత్త స్టార్టప్లకు ప్రపంచ స్థాయి టెక్ నిపుణులతో మార్గదర్శకత్వం అందించడమే కాకుండా గ్లోబల్ వెంచర్ క్యాపిటలిస్టుల ద్వారా నిధుల సేకరణకు వీలు కల్పిస్తారు. హైదరాబాద్ను ఒక గ్లోబల్ టెక్ క్యాపిటల్గా నిలబెట్టడంలో ఇది కీలకమైన నిర్ణయం. ఇవండి ఈ వారం వార్తలు. ఈ వార్తల్ని పలు అంతర్జాతీయ పత్రికల ద్వారా సేకరించడం జరిగింది. ఈ వార్తలను మీకు అందించిన వారు పుష్ప కాకన్. నమస్కారం.
1: అదండి, మంచిగా వార్తలు విన్నారు కదా. మా సోదరి పుష్ప కాకని గారు చాలా స్పష్టంగా ఎంతో మంచి సమతుల్యతతో వార్తలు మనకు అందించారు. ధన్యవాదాలు సిస్టర్. అండ్ మరొకసారి అండి, ఈ వారం తెలుగువాణి కార్యక్రమం మీరు వింటున్నారు రేడియో 2000 స్టేషన్ 98.5 MHz శబ్ద తరంగాలపై. అండ్ నేటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్న వారు శ్రీ కుంభారి రావు మరియు శ్రీమతి సావిత్రి గారు. వీరి వివాహ వార్షికోత్సవం సందర్భంగా మన తెలుగువాణి శ్రోతలందరూ కూడా వారి యొక్క సంతోషాన్ని మనతో పంచుకుంటున్నారు స్పాన్సర్ల రూపంలో. ఈ రావు గారి దంపతులకి అంతా మంచి జరగాలని చెప్పి మనం హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ధన్యవాదాలు. తరువాత ఇప్పుడు తెలుగువాణి స్పాన్సర్షిప్ క్లిప్ కూడా మనం ఒకసారి విందామండి.
2: తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహం సిడ్నీ తెలుగు అసోసియేషన్ వారి తెలుగువాణి కార్యక్రమాలు నిత్యనూతనంగా జనరంజకంగా సాగాలి అంటే శ్రోతలందరి ఆర్థిక మరియు హార్దిక సహాయం ఎంతో అవసరం. మీ ఇంట జరిగే పుట్టినరోజు, పెళ్లిరోజు మరియు ఇతర ప్రత్యేకమైన రోజులను తెలుగువాణి ద్వారా మీ స్నేహితులు, శ్రేయోభిలాషులతో పంచుకోండి. అభినందనలు, శుభాకాంక్షలు అందుకోండి. తెలుగువాణి కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించి తెలుగువాణి ప్రసారకులకు ప్రోత్సాహాన్ని అందించగలరు. మీరు కోరిన ఒక మంచి పాట కూడా ప్రసారం చేయబడుతుంది. పూర్తి వివరాలకు తెలుగువాణి కోఆర్డినేటర్ శ్రీ సునీల్ తీర్థం గారిని 0409079558 పై సంప్రదించగలరు. యువర్ స్పాన్సర్షిప్ టు తెలుగువాణి ఈజ్ ట్యాక్స్ డిడక్టబుల్.
1: అదండి, మా తెలుగువాణి కార్యక్రమానికి మరింత మంది దాతలు ముందుకొచ్చి స్పాన్సర్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు ఈ వారం ప్రశ్న సమాధానం గురించి మనం చర్చించుకుందామండి. నాకు రెండే సమాధానాలు వచ్చాయి. ఒకటి మన సునీల్ తీర్థం గారు, మరొకటి రామమూర్తి కోడూరు గారు. రెండు సమాధానాలు కూడా సరైనవే. సునీల్ తీర్థం గారు అన్నారు, సుభద్ర ఈజ్ త్రిజట, ఈమె సీతను రక్షించి, అంటే రావణాసురుడి అపహరణలో అంటే అశోకవనంలో ఉన్నప్పుడు ఈమె సీతని రక్షించడం, అంటే అతని ఉద్దేశం ఏంటంటే అన్వయిస్తూ, ఓదార్పునిస్తూ, ఎందుకంటే రావణాసురుడు చాలా రకాల మాయలు అది చేస్తూ ఉంటాడు అన్నమాట. ఒకనొక సందర్భంలో ఏంటంటే రాముడిని పోలినటువంటి శిరస్సుని తీసుకొచ్చి, అంటే నరికి వేయబడిన శిరస్సుని తీసుకొచ్చి, నేను రాముని చంపేశాను, ఇదిగో చూడు, నీకు ఇంక దిక్కేలేదు నేను తప్ప అంటాడు. ఇటువంటి మాయలన్నీ కూడా అక్కడ దగ్గర ఉన్నటువంటి విభీషణుడి భార్య శర్మ, ఆమె యొక్క కుమార్తె త్రిజట, ఆమె కుమార్తె త్రిజట కాకుండా మరొక త్రిజట అని మరొక ఆమె ఉందండి. ఆమె యొక్క ప్రధాన, ఆమె పేరు కూడా త్రిజటే, కానీ ఆమె విభీషణుడి యొక్క కుమార్తె కాదు. ఆమె చెప్తుంటుంది అన్నమాట, ఆమెకి మీరు సుందరకాండలో కూడా ఆమె ఒక త్రిజట అనే ఒక స్త్రీ, తనకి ఒక కల వచ్చిందని, ఆ కలలో రావణాసురుడు గాడిద మీద వెళ్తున్నాడని, తర్వాత రక్తం తాగుతూ చచ్చాడని చెప్పేసి ఇట్లా కొన్ని సంకేతాలు చెప్తుంది. ఇది ఆమె అన్నమాట సార్. ఇది సరైన సమాధానమే. తర్వాత ఇప్పుడు మనం రామమూర్తి కోడూరు గారు వారు పెట్టిన సమాధానం కూడా మనం చూద్దామండి. రావణుడు సీతమ్మను అపహరించి అశోకవనంలో బంధించినప్పుడు రాక్షస స్త్రీలందరూ ఆమెను భయపెట్టేవారు, కానీ త్రిజట మాత్రం సీతాదేవికి తోడుగా ఉంటూ ఆమెను ఓదారుస్తూ సేవ చేసింది. శ్రీరాముని వరం లంకా విజయానంతరం సీతాదేవికి చేసిన సేవలకు ప్రసన్నుడైన శ్రీరాముడు, శ్రీ మహావిష్ణువు అవతారం అయినటువంటి శ్రీరాముడు త్రిజటకు ఒక వరం ఇచ్చాడు. మరుసటి జన్మలో తనకు అత్యంత ప్రియమైన తోబుట్టువుగా జన్మించే భాగ్యాన్ని ప్రసాదించాడు. ఈ ఆ వరం వల్లే ఆమె ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రగా జన్మించిందన్నారు. ఇది సరైన సమాధానం అండి, దీంతో ఏకీభవిస్తాను. కానీ ఒకే ఒక్కటండి, రాముడు నేరుగా ఆమెకి ఆ విధంగా వరం ఆ విధంగా ఇవ్వలేదు. ఏమైందంటే ఇప్పుడు రావణాసురుడి యొక్క మరణానంతరం రాముడు చెప్తాడు విభీషణుడికి, మర్యాద పూర్వకంగా సీతమ్మ తల్లిని తీసుకురామని చెప్పేసి విభీషణుడికి చెప్తాడు. హనుమంతుడు కూడా ఈ రావణాసురుడి యొక్క మరణ వార్తను అందింపచేయు అని చెప్పేసి హనుమంతుడిని పంపిస్తారు. సో ఆ సందర్భంలో మామూలు విభీషణ్ అంటాడనమాట, అమ్మ నువ్వు తలస్నానం చేసి దాదాపుగా 10 సంవత్సరం అయిపోతుందని, నువ్వు మీకు అభ్యంగన స్నానం అది చేసి మంచి దుస్తులు అది పంపిస్తానమ్మా, ఇది చేసుకున్నంటే సీతమ్మదేవి నిరాకరిస్తుంది. ఇవన్నీ కూడా ఒకప్పుడు రావణాసురుడి యొక్క సొత్తు, అటువంటి దుస్తులు నేను ధరించను, తర్వాత రాముని యొక్క కృపాదృష్టే నాకు స్నానము అని చెప్పేసి అంత లోతుగా ఆమె చెప్తుంది అనమాట. రాముని అంటే ఆభరణాలు తీసుకోమంటాడు విభీషణుడు. ఆమె అంటది రాముడు పక్కన నిల్చోడి ఆ అభయ నీడలో ఉండడమే నాకు అత్యంత విలువైన ఆభరణం ఉంటుంది. అప్పుడు ఆ సందర్భంలో ఏంటంటే ఆ అమ్మవారిని పలకీలో కూర్చోబెట్టి తీసుకొస్తారనమాట. ఆమెతో పాటుగా ఈ త్రిజట కూడా వస్తుంది. ఈ త్రిజట వచ్చి రాముడిని చూస్తుంది అనమాట. రాముడి యొక్క ఆ సౌందర్యాన్ని చూసి ఇంకా ఆమె ఇంకా వర్ణనాతీతమైనటువంటి ఆనందానికి లోనైపోతుంది అనమాట. లోనైపోయి ఆమె మనసులో ప్రగాఢంగా ఒక కోరిక పెట్టుకుంటుంది, ఇతని సమక్షంలో ఉండాలి, అంతే, అదే నా బలమైన కోరిక అని చెప్పేసి తన మనస్సులో అనుకుంటుంది. ఇతని సమక్షంలో ఉండాలి, అది ఎట్లా అవుతుందో తెలియదు, కానీ ఇతని సమక్షంలోనే ఉండాలని కోరుకుంటుంది బలంగా. సో రాముడు ఏంటంటే సర్వాంతర్యం కదండి, మన మనస్సులో మనం ఏమనుకుంటున్నామో రాముడు తెలిసిపోతుంటుంది. ఎందుకంటే రాముడు ఆత్మరాముడు అన్నమాట అందరి జీవాల్లో ఉన్నటువంటి సర్వాంతర్యామి ఆత్మరాముడు రాముడే సో ఈ త్రిజట ఇంత బలంగా కోరుకుంటుంది కదా అని చెప్పేసి ఈమెకి ఆ వరాన్ని ఆమె కోరుకున్న సంకల్పాన్ని సిద్ధింపజేయాలని చెప్పేసి అక్కడ శ్రీరామచంద్రుడు అనుగ్రహిస్తాడు ఏంటి ఇది ఇది మాటల రూపంలో ఏమాత్రం జరగలేదండి కేవలం త్రిజట మనస్సులో అంత బలమైన సంకల్పం పెట్టుకోవడం వల్ల ఆమె సుభద్రగ శ్రీకృష్ణునితో సహోదరిగా జన్మించిందన్నమాట ఈ విషయం ఎట్లా తెలుస్తుందంటే శ్రీకృష్ణుడు ఒక సందర్భంలో ఆమె సుభద్ర యొక్క అవతారం చాలించిన సమయం ఆసనం అయిందని చెప్పి అర్జునుడు అంటాడు నువ్వు సుభద్రాదేవిని ఒక నది దగ్గర తీసుకెళ్ళు తీసుకెళ్ళి విడిచిపెట్టేసాయి విడిచిపెట్టి నువ్వు వెనక్కి వచ్చేసే వస్తున్నప్పుడు పొరపాటును కూడా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడు అట్లాగే చేస్తాడు విడిచిపెట్టేస్తాడు వెనక్కి తిరిగి వచ్చేస్తుంటాడు కానీ ఈ చూడొద్దు అన్న పని చేస్తుంటాం కదండి మనం అది మానవ సహజం అది అర్జునుడికి ఏంటంటే విపరీతమైన కుతూహలంతో శ్రీకృష్ణుడిని ఎందుకు వెనక్కి చూడొద్దు అన్నాడు ఎందుకు వెనక్కి చూడొద్దు అని చెప్తే చూసేస్తాడు చూసేసరికి ఈ సుభద్రాదేవి ఏంటంటే ఒక భయంకరమైన రాక్షస రూపం ధరించి ఆమె ఆకాశంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట అర్జునుడు స్థానం అయిపోతాడు ఏంటి రాక్షస ఈమె నా ఇన్నాళ్ళు నాకు భార్యగా ఉన్నది ఈమె రాక్షస అని చెప్పేసి ఇంకా మనసులో విపరీతమైనటువంటి ఏంటి ఏంటి అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు గారు పరుగు పరుగుని వచ్చి అడుగుతాడనమాట కృష్ణ ఏంటిది సుభద్రాదేవి నా భార్య రాక్షసకి రూపం చెంది మాయమైపోయిందంటే నిన్ను చూడొద్దానని ఎందుకు చూడు ఎందుకు చూసావని మామూలు సరదాగా చమత్కారం చేసి అప్పుడు చెప్తాడనమాట శ్రీకృష్ణుడు అర్జునుడికి ఈ విధంగా నాయన జరిగింది జరిగిందని కానీ ఈ రహస్యం మీకు ఏ పురాణాల్లో ఉండదండి ఇది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మాకు అంటే మేము మేమంతా కూడా ప్రేమపూర్వకంగా భక్తిభావంతో మర్యాదభావంతో స్వామి అని పిలుచుకుంటాం సో స్వామి మాకు ఈ రహస్యాన్ని చెప్పారనమాట ఈ రామాయణంలో సూక్ష్మ ధర్మాల రహస్యాలు అన్నీ కూడా స్వామి రాసినటువంటి రామకథ రసవాహిని అనేటువంటి వాహినిలో రాశారండి అందులో ఇది ఇదంతా కూడా నేను మీతో పంచుకుంటున్నటువంటి సూక్ష్మ ధర్మాలు కొన్ని కొన్ని రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా రామకథ రసవాహినిలోంచే తీసుకొని ఇక్కడ చర్చించుకుంటున్నానండి అది సో నాకు సమాధానాన్ని మరింత విపులంగా అందించినటువంటి శ్రీ రామమూర్తి కోడూరు గారు ఈ వారం ప్రశ్న యొక్క విజేతగా నేను ప్రకటిస్తున్నానండి రామమూర్తి గారు మీ ఈమెయిల్ నేను మీ ఈమెయిల్ కూడా నాకు ఇవ్వండి సార్ మీకు స్వాగత్ బిర్యానీ వెంటపతి విల్ వారి తరపున $25 విలువ గల ఓచర్ మీకు ఈమెయిల్లో మీకు జస్ట్ ఆ డాక్యుమెంట్ అనేది మీకు శీఘ్రంగానే అందించే ప్రయత్నం చేస్తామండి సమాధానాలు ఇచ్చి పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్ అందరికీ ఇక్కడ సునీల్ తీర్థం గారికి రామమూర్తి కోడూరు గారికి ఇప్పుడు ఒక ప్రకటన విందాం
3: ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర ఆలయం హెలెన్స్బర్గ్ వారి ప్రకటన సిడ్నీలో ఆధ్యాత్మిక అనుభూతికి హెలెన్స్బర్గ్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సందర్శించండి ఆలయానికి స్వచ్ఛంద సేవలు అందించడంలో ఆసక్తి గల భక్తులు వివరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 04669168444 నెంబర్ మరి ఒకసారి 04669168444 పండుగ రోజులు మరియు శని ఆది పబ్లిక్ హాలిడే రోజుల్లో ఆలయం ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తెరవబడుతుంది క్యాంటీన్ కూడా శని ఆది మరియు పబ్లిక్ హాలిడే రోజుల్లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది ఎస్విటి హెలెన్స్బర్గ్ ఈజ్ ఎ ప్రౌడ్ స్పాన్సర్ ఆఫ్ తెలుగువాణి ఆన్ రేడియో 2000 98.5 FM
1: అదండి ఇప్పుడు ఈ రామాయణం మనైతే పూర్తిగా అయితే చర్చించుకోలేదు కానీ రామాయణం అనేది ప్రతి క్షణం ప్రతి అనుక్షణం మన జీవితంలో జరుగుతూనే ఉంటుందండి ఏ రకంగా అంటే దశరథుడు అంటే ఎవరో కాదు 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి మనమే మన దేహమే ఈ దశరథుడికి 3 భార్యలండి 3 రాణులు తెలుసు కదా మీకు ఆ 3 రాణులు ఎవరో కాదు వాళ్ళకి మనకు కూడా ఉన్నారు వాళ్ళు సత్వ రజ తమస్సు రూపంలో అందరికీ ఉన్నారన్నమాట తర్వాత రాముడు మరియు ముగ్గురు సోదరులు ఉన్నారు కదండి, వాళ్ళు నలుగురు కూడా ఏంటంటే నాలుగు పురుషార్థాలని ప్రతిబింబిస్తారు. వాళ్ళే ధర్మార్థ కామ మోక్షాలు అని అనుకోవచ్చు. మరో విధంగా చూసినా కూడా నాలుగు వేదాల రూపంలో సంచరిస్తున్నారు అనుకోవచ్చు. తర్వాత లక్ష్మణుడు అంటే ఎవరో కాదండి, లక్ష్మణుడు అంటే అతని మనస్సు అన్నమాట. రాముడికి మనస్సు రూపంలో ఉన్నటువంటిది లక్ష్మణుడు. సుగ్రీవుడు వివేకానికి ప్రతినిధి, డిస్క్రిమినేషన్ అన్నమాట, అంటే మంచి చెడు అన్న వివేక జ్ఞానం కలిగిన వాడు సుగ్రీవుడు. తర్వాత వాలి చాలా ముఖ్యమైనది తెలుసుకోవాలి. వాలి ఎదుటివాడి శక్తి అర్థశక్తిని లాగేసుకుంటాడంటారు చూసారా, అది ఎట్లా అవుతుందంటే వాలి అనేది డిస్పెయిర్ ఆర్ నిరాశకి ప్రతీక అనమాట. సో ఒక మనిషి ఎప్పుడైనా కానీ నిరాశకు లోనవుతాయనండి, వాళ్ళు సగం బలం అనేది చచ్చిపోతుంది అదనమాట. సో చూడండి, సంతోషమే సగం బలం అంటారు మన పెద్దలు. అలాగే నిరాశ చెందినవాడు మరింత కృంగిపోతాడు అనమాట, ఎందుకంటే నిరాశలో మనం అర్ధబలాన్ని కోల్పోతాం. హనుమంతుడు ధైర్యానికి ప్రతీక. అలాగే ఇక్కడ మీకు లంకలో కూడా అనమాట, రావణాసురుడు రాక్షసత్రయం అనమాట, రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. అందరికీ తెలుసు విభీషణుడు సత్వగుణము, కుంభకర్ణుడు తామస గుణము, తర్వాత రావణాసురుడు అంటే రజోగుణం అనమాట. సో రాముడు ఏం చేశాడు, రజో తామస గుణాలని సంహరించాడు. సంహరించి సత్వగుణాన్ని లంకలో రాజు కింద ప్రతిష్ట చేశాడు అనమాట. తర్వాత రాముడు సీతతో ఉన్నప్పుడు తను సీతమ్మ తల్లి ఏంటంటే ఆమె ప్రకృతి యొక్క ప్రతిరూపము, ఆమె బ్రహ్మజ్ఞానానికి ప్రతీక అనమాట సీత అంటే. సో ఆ బ్రహ్మజ్ఞానాన్ని మన అంటే మనమే రాముడు కదా, సో మనం ఏం చేయాలంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందాలి. ఎట్లాగా, ఆ బ్రహ్మజ్ఞానాన్ని అనుభవ జ్ఞానం కింద మనం పొందగలిగితేనే అప్పుడు మనకి సీతారాములు మనలోని ప్రతిష్ఠిస్తారన్నమాట. ఏ విధంగా అంటే ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన విషయం చెప్పాలండి. చాలామంది ఈరోజు లోకంలో మూలాధారం అని, తర్వాత స్వాధిష్టానం అని, మణిపూర్ అని, చక్రాలని అని చెప్పేసి ఈ మూలాధారాన్ని తీసుకెళ్ళి మూత్ర మల ద్వారానికి మధ్యలో పెట్టేసి అది మూలాధారం అంటున్నారు. అది ముమ్మాటికి తప్పండి, ఆ విధంగా కాదు. చక్రాలు అనేవి ఉన్నాయి, కానీ మనం నిత్యం లోకంలో ప్రాచుర్యంలో ఉన్నటువంటి చిత్రాల రూపంలో ఆ లీనియర్ ఫ్యాషన్ అంటే కింద నుంచి పైకి ఆ విధంగా అయితే ఏమాత్రం కాదండి. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు, అంటే అన్ని ఇంద్రియాలలో చూపు అనేది ఉత్తమం, శ్రేష్టం. అట్లాగే అంగాలు, శరీరం యొక్క అంగాలలో శిరస్సు అనేది చాలా ప్రధానం అన్నమాట. ఎందుకంటే ఈ చక్రాలన్నీ కూడా మన వేరే స్థానంలో ఉన్నాయండి. అది లీనియర్ ఫ్యాషన్, అంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత అట్లా కాదు. ఒకే స్థానంలోనే మీకు ఒకదాని తర్వాత ఒకటి ఆవిష్కృతం అవుతాయన్నమాట, ఒకే స్థానంలో. అది మీకు ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు స్వాధిష్టానం అనేది తీసుకోండి. అక్కడ స్వ అంటే స్వ అన్న పదం అనేది ఇప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. స్వ అంటే సా అంటేనే దైవం అనమాట. స్వ అంటే అంటే మన లోపల ఉన్నటువంటి దైవానికి అనుసంధానం అయిపోవడం. స్వ అధిష్టానం అంటే స్వ అధిష్టానం అంటే ఆ స్థానంలో సీతారాముల్ని మనం అధిష్టానం చేసుకున్నాం అనమాట. అంటే ఆ స్థానంలో సీతారాములు అక్కడ నివసిస్తున్నారు, అంటే అక్కడికి ఉన్నారు అన్నటువంటి అనుభవైక జ్ఞానాన్ని పొందగలిగే స్థితిని స్వాధిష్టానం అంటారు. అంతేగాని ఇదేదో స్వాధిష్టానం అంటే ఇది మూలాధారం పైన ఉంటుంది అట్లా కాదు, అది ముమ్మాటికి తప్పు. అది దురదృష్టవశాత్తు మనకు తెలిసినటువంటి పేర్లు ఎందుకు కానీ చాలామంది ప్రవచనకర్తలు కూడా ఈ చక్రాలు ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా ఇట్లా చెప్తున్నారు. అది తప్పండి, అది సరైన కాదు. సో ఆఖరిగా మనం ముగించే ముందు ఒక మంచి శ్రీరాముని పట్టాభిషేకం గురించి, అంటే ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు నాకు మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ రామరామని యుద్ధం గురించి, తర్వాత సుందరకాండ, ఇవన్నీ మనం చర్చించుకోవచ్చు మరింత విపులంగా. ఏమవుతుందంటే ఈ శ్రీరామ పట్టాభిషేకం అనేది ఇంకా మనందరికీ తెలుసు, సింహాసనం మీద సీతారాములు అధిష్ఠించి చుట్టుపక్కల లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు ఏంటంటే సూక్ష్మబుద్ధికి ప్రతీకుడు అనమాట. సూక్ష్మబుద్ధి ఇదంతా సేవ చేస్తూ హనుమంతుడు రాముని యొక్క పాదాల దగ్గర ఉంటూ ఆ రూపాన్ని చూడడమే ఇంకా దానికి మించినటువంటి అదృష్టం మరొకటి లేదు. సో ఆనాటి ప్రజలంతా కూడా ఆ దివ్య మనోహర రూపాన్ని చూసి ఇంకా మైమరిచిపోయారనమాట, అంత ఆనందాన్ని పొందారు. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ రావణాసురుడికి సముద్రుడు తన తన గర్భంలో ఉన్నటువంటి అత్యంత చాలా విలువైనటువంటి అది వజ్రాలో తెలియదు కానీ ముత్యాలో తెలియదు కానీ ఇంకా మిరుమిట్లు కలిపే కాంతితో కూడినటువంటి మనులు అన్నమాట అవి. అటువంటి హారాన్ని సముద్రుడు రావణాసురుడికి ఇస్తాడు. ఆ హారాన్ని విభీషణుడు శ్రీరామ పట్టాభిషేక సందర్భంగా రాముడికి ఒక బహుమతి కింద ఇవ్వాలని చెప్పేసి ఆ హారాన్ని తీసుకెళ్ళి సీతమ్మ తల్లి చేతిలో పెడతాడనమాట. సీతమ్మ తల్లి చేతిలో పెట్టిన తర్వాత సీతమ్మ తల్లి రాముడి వైపు ఇలా చూస్తుంది. వాళ్ళు ఏంటంటే ఆది దంపతులు కదండి, ఇంకా ఒకరి మనసులో ఉన్న భావం మరొకరికి చూసిన వెంటనే తెలిసిపోతుంది అనమాట. రాముడు ఏం చెప్తాడంటే నీకు ఎవరైతే ఇష్టంగా ఉన్నారో వాళ్ళకి ఇవ్వు అన్నట్టుగా రాముడు చూపు ఆ విధంగా చెప్తాడనమాట. సీతమ్మ తల్లి గ్రహిస్తుంది. గ్రహించి సభలో అందరి వైపు అలా చూసి అక్కడ దగ్గరలో పాదాల దగ్గర ఉన్నటువంటి హనుమంతుడికి ఆ అద్భుత మనుల హారాన్ని ఇస్తుంది అనమాట. హనుమంతుడు ఏం చేస్తాడు అందరూ తెలుసు, ఏం చేస్తాడంటే ప్రతి మణిని తీసేసి హారాన్ని విడగొట్టేసి కొరికి చెవి దగ్గర పెట్టుకుంటాడు. అలా అన్ని మొత్తం ఆ హారంలో ఉన్న అన్ని మనులకి అట్లాగా చేస్తుంటే విభీషణుడు కూడా కోపం వస్తుంది, ఏంటి ఎట్లా చేస్తున్నాడు ఇంత విలువైన హారాన్ని అని చెప్పేసి. ఆ సభలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కోతి బుద్ధులు పోనిచ్చుకోలేదు, ఏంటి ఎందుకు ఎట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అందరూ అలా అనుకుంటారు. అప్పుడు ఏమవుతుందంటే రాముడు మామూలుగా అడుగుతాడనమాట, అంటే రాముడి హనుమంతుని యొక్క భక్తి అందరికీ తెలియాలని చెప్పేసి, హనుమాన్ ఎందుకు అట్లా చేస్తున్నావు, దీనికి కారణం ఏంటి అంటే రామ నాకు ఏదైనా కానీ రామ శబ్దంతోనే నాకు ముడిపడి ఉంటుంది, ఈ మనుల్లో నీ పేరేమో వస్తుందా అదేనా నీ శబ్దం వస్తుందా లేదని చెప్పేసి నేను చూస్తున్నాను చెవిదో పెట్టుకుని, నాకు ఎటువంటి నీ నామం రావట్లేదు, నీ నామం ప్రతిధ్వనించినటువంటి మణి ఎంత విలువైంది అని కూడా అండు, నాకు అవసరం లేదని చెప్పేసి పారేస్తున్నాను, ఈ విధంగా చూస్తున్నానని చెప్తాడు. అప్పుడు ఆ సందర్భంలో హనుమంతుడు అంటాడు నాకు మొత్తం నేను పూర్తిగా నీ నామంలోనే తడిసి ముద్దైపోతున్నాను రామ, నాకు నీ నామం తప్ప నాకు మరొకటి అవసరం లేదు, అది తప్ప నాకు మరొకటి అక్కర్లేదని కూడా అంటాడనమాట. అప్పుడు హనుమంతుడు ఏంటంటే తన వేలి మీద ఒక వెంట్రుకుని పెకిలించి ఆ వెంట్రుకుని ఏంటంటే రాముడు చెవి దగ్గర పెడతాడనమాట. చెవి దగ్గర పెడితే ఆ వెంట్రుకు నుంచి కూడా రామ్ రామ్ రామ్ అని శబ్దం వస్తుంది. అది శ్రీరాముడు సభ అందరికీ తెలియజేసి నాకు ఈ విధంగా శబ్దం విన్నాను అని హనుమంతుని కౌగులించుకుంటాడనమాట. అంతేగాని ఈ గుండెల దగ్గర ఈ రెండు చేతులు గొర్రెలతో చీల్చేసి ఇక్కడ సీతారాము లక్ష్మణులు నాకు ఇక్కడ ఉన్నారు అని చూపించాడు అని చెప్పేసి ఈ లోకంలో కొంతమంది కొన్ని చిత్రాలు కూడా ఉంటాయి మీకు కొన్ని కొన్ని గుళ్ళల్లో పెడతారు, అది పూర్తిగా తప్పండి, ఆ విధంగా జరగలేదు అసలు. అది రోమ రోమమున రామనామం అన్న సంధాన ఆ విధంగా హనుమంతుడు ఆ విధంగా చేశారనమాట. మనకి వచ్చే వారం కార్యక్రమం అండి మనకి తెలుగువాణి, ఇది మన లక్ష్మీ దంతుర్తి గారు తర్వాత రవి దంతుర్తి గారు చేస్తున్నారండి. వాళ్ళ యొక్క అంశం ఏంటంటే గుర్తుకొస్తున్నాయి పాత కొత్త మంచి చెడు అన్నీ, ఈ అంశంతో మనకి వచ్చేవారం 22 ఆగస్టు నాడు ఈ కార్యక్రమాన్ని వాళ్ళు అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదండి మనకి వీలైనంత వరకు ఏదో చర్చించుకున్నాం రాముని యొక్క స్మరణలో కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాం, ఆనందాన్ని పొందాం అని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమం నాతో పాటు ఇప్పటివరకు మీరు విన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషం అండి నాతో పాటు విన్నందుకు. సో ఈ అవకాశం కల్పించిన సునీల్ తీర్థం గారికి తర్వాత మా గురుదేవుల అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఈ విధంగా జరిగినందుకు సంతోషపడుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానండి.